0: INRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: Hello. Welcome back, Dallas. Manjira, I'm not a Sindhi. వచ్చేసినా నేను మీ ఆర్జే అనుని మీకోసం తీసుకొచ్చేసిన ధూమ్ ద మాకా. ఇక లేట్ ఎందుకు? లెట్స్ గో.
5: లేకుంటే ఊకుంటాం, అంతలావైతే గుంజుకుంటాం, తింటాం.
4: మనం గుంజుకోం అయితే
5: వత్తల్ బాసింగాలు అయితాయి.
4: ఇక లేట్ ఎందుకు? షురు కరో.
6: మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అదే 190, ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా సొంత నీయా.

అసలు ఏమి లాస్ట్ బీట్ ఏముంటది కదా అసలు, అయ్యో నాకైతే ఇట్లా లేచి డాన్స్ ఆడాలనిపిస్తుంది. నేనైతే ఆడతా కూడా మన స్టూడియోగానే కాబట్టి. బట్ మీరు మాత్రం థర్స్డే రోజు ఉట్టిగా ఖాళీగా కూసోకుండా అట్లీస్ట్ ఒక స్మైల్ అన్న పెట్టుకోండి ఫేస్ లో. కమ్ ఆన్, ఇట్స్ ఆల్మోస్ట్ వీకెండ్ అని అను వచ్చింది అంటే యాజ్ యూజువల్ గానే కొంచెం జోష్ ఉండాలి. అన్లైన్ గా ధూమ్ ధమాకా స్టార్ట్ అయిపోతే మనకి నెక్స్ట్ 2 అవర్స్ ఇట్స్ గన్ బి సో మచ్ ఫన్. మంచి ముచ్చట పెట్టుకుందాము, ఏం లొల్లి నడుస్తుంది, డాలస్ లో ఏమైతుంది, అన్ని ముచ్చట చెప్పడానికి నేను వచ్చేసాను ఆల్రెడీ. ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్. సో ఇక మనం స్టార్ట్ అయితే చేసేసాము. ఇవాళ స్పెషల్ ఏముంది అంటే యాక్చువల్లీ మీలో ఎంతమంది ఈ హీరో ఫ్యాన్ నాకు తెలియదు, నేనైతే ఫ్యాన్ బై. ఎందుకంటే చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద వెరీ సార్టెడ్ అవుట్ యాక్టర్ అనిపిస్తుంది నాకు. ఒక ప్రాపర్ యాక్టింగ్ లో గాని లేకపోతే ఒక జెంటిల్మెన్ అనిపిస్తుంది నాకు. ఏ ఎవరి గురించి మాట్లాడుతున్నా అని మీకు తెలుస్తుందా లేదా గెస్ కొడదాం. ఐ థింక్ యూ ఆల్ నో హూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బికాస్ టుడే ఈజ్ హిస్ బర్త్డే. తెలియకపోతే ఏం వరీ లేదు, నెక్స్ట్ పాట వేస్తా. ఈ పాట ఇని మీకు ఎవరి బర్త్డే ఇవ్వాలా అని తెలిస్తే మాత్రం నాకు కాల్ చేయండి 9726361966 ఓన్లీ ఆన్ ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9. లెట్స్ గో. ఈ పాట ఇనే చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను అని. ఓకే లెట్స్ గో, లెట్స్ గో.

అది తెలిసిందా ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇవాళ అని? అరే భయ్యా తెలియకపోతే ఎట్లా చెప్పు, ఇక నేనే చెప్పేస్తా. మీరు చెప్తారనుకున్నా, బట్ ఐ గెస్ అంత హార్డ్ కోర్ ఫ్యాన్ లేరా? యా, ద రియలీ గుడ్ యాక్టర్ ది కూడా మీరు లేకపోతే ఎట్లా చెప్పరి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ సూర్య. కమ్ ఆన్, సూర్య ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ఇవాళ ఆయన బర్త్డే, హీ ఈజ్ 51 టుడే. కెన్ యూ బిలీవ్ దాట్? అసలు ఏమన్నా బాడీ కదా, ఏమన్నా అంటే హీస్ నాట్ వెరీ టాల్ బట్ హీ స్టాండ్స్ టాల్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది నాకు. ఏమన్నా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ అనిపిస్తుంది. అండ్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఆల్సో జెనెటిక్ కూడా అనిపిస్తుంది. ఎందుకు జెనెటిక్ అనిపిస్తుంది అంటే ఆయన గురించి మనం కొంచెంసేపు మాట్లాడుకోవాలి. అండ్ ఐ థింక్ వై నాట్, సూర్య డెఫినెట్లీ డిజర్వ్స్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ ఇన్ అవర్స్ సెగ్మెంట్, బికాస్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో అనే కాదు, ఆయన చేసే పనులు కొన్ని, లైక్ ఐ సెడ్ యు నో ఆల్వేస్ if you listen to my show you know that it is always about you know the inner meaning of oka topic maatladutunnam ante edo maatladali edo muchet pettal annadu kaadu aa muchet ku oka purpose oka meaning and adi manamu darlakale em neerchukunnamu what are we taking with it anadi chaala important endukante you carve your life out of it anpisam naaku so fun lane anu gyanodayam kuda esaru meeku andariki telusu simple facts of how to live your life with a little bit more integrity and more fun, why not? So adi ivala topic iskundam and let us kind of walk through how to make our lives a little bit more interesting and humble. That is my word today, you know, humble undali, you know, show off cheskochu bhai, but you know you have to learn. మన బాస్ అంటారు కదా, ఈడ దగ్గాలు నిలవాలి, ఈడ యూనో అట్లా, దాట్ ఈస్ కీ. ఇక మనం పెట్టుకుందాం ముచ్చట్లు. అందుకు తెలుసు కదా, ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్, ఆ టాపిక్ నుంచి టాపిక్, జంపు చేయాలని చేస్తూనే ఉంటుంది. బట్ దానికంటే ముందు ఇవాళ మనం కొంచెంసేపు మాట్లాడుకుందాము బర్త్డే బాయ్ సూర్య గురించి. మీకు ఎవరికన్నా సూర్య యాక్చువల్ నేమ్ తెలుసా? ఆయన పేరు సూర్య కాదు, యు నో దట్, అది మాత్రం వెరీ క్లియర్లీ చెప్తాను నేను. సూర్య యాక్చువల్లీ హ్యాస్ అ కంప్లీట్ డిఫరెంట్ నేమ్. మీకు సూర్య ఫుల్ నేమ్ తెలిస్తే, ఆర్ జస్ట్ యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ హిస్ నేమ్ తెలిస్తే కాల్ చేయండి 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి ధూమ్ ధమాక. ఈ పాట నెక్స్ట్ ది ఐ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. నేను ఈ పాటని ఒక రోజుకి 100 సార్లు వినమన్నా వింటా. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సాంగ్ అను ధూమ్ ధమాక. ఏ పోతురాజుల పాట కూడా వింటది, బట్ ఒకవేళ జానర్ చేంజ్ అయితే మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ దట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్. స్లో సాంగ్ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూర్య సాంగ్స్ అనిపిస్తుంది నాకు. సో ఎందుకు ఇక లేట్ ఇనేషన్, ఇనేషన్ తర్వాత ఇంకా జరిసేపు ముచ్చట పెట్టుకుందాం. ఓకే, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరంటున్నారు ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. మీ రేడియో సురభి, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్, రైట్? ఇక మనము ఇల్లు గురించి జర్రసేపు మాట్లాడతా గానీ, బట్ ఐ కెన్నాట్ గెట్ పాస్ట్ ఈ పాట. మీరు ఇప్పుడు విన్నారు కదా నిద్రే కళ అయినది, ఇది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలది. ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, బట్ ట్రివియా కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ సినిమా నా ఉద్దేశంలో అయితే అందరు చూసిండ్రు అనుకుంటున్నా, బట్ చూడకపోతే మాత్రం ప్లీజ్ ఒకసారి చూడండి. నాకైతే ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ద మూవీ బట్ ఈ సాంగ్ కూడా. ఇప్పుడు మీరు విన్నారు కదా హారిస్ జయరాజ్ మ్యూజిక్, అండ్ సింగర్ ఇస్ సుధా రఘునాథన్. నేను కూడా ఎత్తికి ఎవరు పాడిను అండి. అండ్ గౌతమ్ వాసుదేవ్ మెనన్ ఇస్ ద డైరెక్టర్. సూర్య డ్యూయల్ క్యారెక్టర్ చేశారు అనమాట, టూ రోల్స్ చేశారు, ఫాదర్ అండ్ సన్ రోల్. అసలు వాళ్ళ ఇమోషనల్ రిలేషన్షిప్ ఉంటుంది బిట్వీన్ యునో కృష్ణన్ గాని సూర్య, మై గాడ్. అసలు ఫాదర్ అండ్ సన్ రెండు క్యారెక్టర్లు ఆయన్ని ప్లే చేస్తాడు, అది అసలు ఎక్స్ట్రీమ్ టచింగ్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ నేను చెప్తున్నా కదా, ఈ సినిమా వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకుంటుండే, బా నేను పెళ్లి చేసుకుంటే ఒక మంచి ఆర్మీ ఆఫీసర్ అట్లా బాడీ ఉన్న నేను విష్ చేసుకుంటా అనుకున్నా. దాని తర్వాత ఇక కొన్ని ఇళ్ళకి లోవర్ ఎక్స్పెక్టేషన్ వేసుకుని ఏమనుకున్నా, ఎవరిని చేసుకున్నా కూడా అట్లా కటింగ్ చేపించి అట్లా ఫిట్ ఉన్న బాడీని చేసుకున్నా అని. లైక్ యూ హ్యావ్ టు సీ సూర్య, అండ్ యునో సూర్యస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా, వెన్ హీఈస్ పోర్ట్రేయింగ్ యంగ్ సూర్య కదా, ఐ థింక్ హీ లాస్ట్ లైక్ క్లోజ్ టు 15-16 kgs, లైక్ 30 pounds తగ్గినట్టు ఆయన. బికాస్ హీఈస్ ఆయన ఒక చిన్న యంగ్ సూర్య లాగా కూడా ఒక ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో దానికోసం డెడికేషన్ చూడు అసలు. అండ్ దెన్ మళ్ళీ ఆర్మీ ఆఫీసర్ అయినప్పుడు హీ హాస్ టు బి బల్క్డ్ అప్, రైట్? మంచి బాడీ ఉండాలి, షోల్డర్స్ ఉండాలి. మై గాడ్, ఆ డెడికేషన్ గానీ, ఆ యాక్టింగ్, ఎస్పెషలీ దట్ ఇట్లా ఒక దగ్గర ఇట్లా హీ జస్ట్ హిస్ ఫేస్ ఇస్ ఆల్ ఓవర్ ద మెయిన్ బిగ్ స్క్రీన్. నేను థియేటర్ చూసిన బా పిచ్చిక్కిపోయింది సూర్య నటుడు చూసేవరకు, మై గాడ్. అండ్ ఇక గర్ల్స్ కి తెలుసు వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, బట్ ఈవెన్ ఫర్ గైస్ ఆల్సో, యు నో దట్ గాయ్ ఈజ్ యాక్టింగ్ ఆల్ ఓవర్. ఐ నో చేసిన గజనీ మూవీని మనోళ్ళు లైక్ యునో హిందీలో చేసిండ్రు, మళ్ళీ ఘర్షణని కూడా కాకా కాకా మూవీని రీమేక్ చేసిండ్రు. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డన్ హిస్ మూవీస్ యాజ్ అ రీమేక్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ హిందీ, బట్ ద ఒరిజినల్స్ లా ఏదైతే మన సూర్య చేసిండ్రు, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ తమిళ్ ఆర్ లైక్ టు లిజన్ తమిళ్ మూవీస్, ఒరిజినల్ మస్తు అనిపిస్తాయి. అందులో ఇది ఒక మూవీ అనమాట, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. చూడకపోతే అయితే చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనిపిస్తుంది నాకు. అండ్ అందులో నాకు ఒక డైలాగ్ అయితే మస్తు నచ్చింది, అది హెస్ స్టేడ్ విత్ మీ అనిపిస్తుంది. లైఫ్ లో ఏదైనా కోల్పోతే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. వాహ్ వాహ్, అంటే జోక్స్ అపార్ట్ యునో ఇట్స్ దిస్ ఇస్ నాట్ పన్ ఇంటెండెడ్, బట్ ఇఫ్ యూ లూజ్ సంథింగ్ లైక్ ఇన్ లైఫ్, మనోళ్ళము అయ్యా ఇక మన జీవితం అయిపోయింది రా బై, ఇదేంది ఇక నాకు ఇది ఎప్పటికీ రాదు అన్న మెంటాలిటీలో వెళ్ళిపోతాము, దాంట్లో టైం కోల్పోతాము. ఆ రియలైజేషన్ దట్ ఓకే యూ లాస్ సంథింగ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ అగైన్, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ మెసేజ్ నాకు ఇట్ స్టేడ్ విత్ మీ, అండ్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీబడి టు లర్న్ ఇట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ యువర్ లైఫ్. ఎవ్రీబడి గోస్ త్రూ దట్, రైట్? ఏదో ఒకటి కోల్పోతావు, మళ్ళీ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి యూ బికమ్ అ పెయిన్, యూ బికమ్ అ పెయిన్ టు యువర్ సెల్ఫ్, టు అదర్ పీపుల్. బట్ జస్ట్ ద సింపుల్ కాన్సెప్ట్ దట్ లైఫ్ విల్ స్టార్ట్, సో యూ కెన్ స్టార్ట్ అగైన్, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు నువ్వు అన్న ఆ ఒక్క పాజిటివ్నెస్. నేను ఇప్పుడు అన్నా కదా ఇవాళ వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అఫర్మేటివ్ గానీ, లేకపోతే పాజిటివ్ హంబుల్నెస్ గానీ, దిస్ మూవీ కైండ్ ఆఫ్ హ్యాస్ దట్. నాకు అది చాలా నచ్చింది, చూడకపోతే పోయి చూడండి. బట్ ఈ పాట నాకు ఇంతకు ముందు కాలర్ వచ్చి నాకు కరెక్ట్ అంతా చెప్పేసిండ్రు. సో ఎస్, ఆయన పేరు సూర్య, తర్వాత పెట్టిండ్రు. సో సూర్య కోసం వచ్చేద్దాం మళ్ళా బ్యాక్. బట్ హిస్ యాక్చువల్ నేమ్ ఈజ్ సర్వనన్ శివకుమార్. ఈయన నాట్ ఓన్లీ యునో బ్లడ్ లోనే ఉందని చెప్పినా కదా, హీఈస్ ద సన్ ఆఫ్ వెటరన్ యాక్టర్ శివకుమార్. సో శివకుమార్ మీరు ఎప్పుడైనా చూసింటే పాత తమిళ సినిమాలలో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, ఆయన చాలా పెద్ద యాక్టర్. సో ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇది ఒకటి సూర్య, ఇంకొకటి కార్తీ. కార్తీ అంటే మీరు జైల్లో బిర్యానీ అదో చూసినా మీరు, కార్తీ గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ దాట్ ఈజ్ సూర్య, సర్వనన్ శివకుమార్. అది నేను అడిగిన క్వశ్చన్. ఆయన హీఈస్ మ్యారీడ్ టు అ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మీకు తెలుసా హూ ఈజ్ హిస్ వైఫ్ అని? తెలివన వాళ్ళు అంటూ ఉండరు, బికాస్ హాఫ్ ఆఫ్ ద గాయ్స్ ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హర్, లైక్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ సూర్య. తెలిస్తే కాల్ చేయండి. అంత లోపల నేను శశి మీకు మీరు అడిగిన సాంగ్ ని ప్లే చేసిస్తున్నా, సో ఎంజాయ్, దిస్ ఈజ్ ఫర్ యూ.

0: to Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంతి. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
12: Idi office party aa leka jatra?
11: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
13: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మకా. నేను మీ ఆర్జే అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. మేమే ఎస్. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము మన రియలీ రియలీ టాలెంటెడ్ యాక్టర్ సూర్య గురించి, బికాస్ టుడే హ్యాపెన్స్ టు బి హిస్ బర్త్డే. సో హియర్స్ విషింగ్ సూర్య ఎ వెరీ హ్యాపీ బర్త్డే. బాబా బాబా, ఏమన్నా సంతోషం అవుతుందా నాకు. అండ్ ఇక మనము సూర్య గురించి మాట్లాడుతున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ హిస్ హెరిడిటరీ జీన్స్ గురించి. ఎందుకంటే మనిషి అంత యాక్టర్, ఇంత టాలెంటెడ్ ఉన్నాడు అనుకుంటున్నాం కదా, బట్ మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ, బట్ ఆయన ఈజ్ సన్ టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ చెన్నై, ఓకే, శివకుమార్ గారి కొడుకు ఆయన. అండ్ ఇక అందులోకెళ్ళి ఫుల్ జీన్స్ వచ్చేసింది అనుకుంటే, హీఈస్ మ్యారీడ్ టు నన్ అదర్ దాన్ జ్యోతిక. జ్యోతిక ఏం సినిమాలంటూ లేవు, హిందీ గాని, తమిళ్ గాని, తెలుగు గాని, జ్యోతిక ఇస్ బ్యూటిఫుల్ నగ్మావల చెల్లె ఆమె. సో ఆమె మ్యారీడ్ హిమ్ అండ్ లిటరలీ దే హ్యావ్ టూ బ్యూటిఫుల్ కిడ్స్ అండ్ ఈస్ లైక్ సెటిల్డ్ గాయ్. కానీ ఇక్కడ ఆయన గురించి మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే, నాట్ ఓన్లీ డస్ హీ ఈజ్ ఎ బిగ్ యాక్టర్ అండ్ బిగ్ నేమ్ ఇన్ తమిళ ఇండస్ట్రీ, మనకి ఇప్పుడు తెలుగు సినిమాస్ కూడా వచ్చినాయి కాబట్టి కాదు, కానీ హీఈస్ ఎ వెరీ హంబుల్ గాయ్. లైక్ యు నో, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్, బట్ ఐ హావ్ సీన్ హిమ్ అండ్ హీ కమ్స్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ గ్రో ఇది బిగినింగ్స్. లైక్ ఎట్లా అంటే, ఓ పసి పైసం వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అయ్యా ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసుకోపో అట్లా కాదనమాట. హీ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ ఏ గార్మెంట్ ఫ్యాక్టరీ అంట, మీకు తెలుసా, బిఫోర్ ఎంటరింగ్ ఫిల్మ్స్. అండ్ హీ కుడ్ డిడ్ నాట్ ఈవెన్ టెల్ హిస్ నేమ్, ఫ్యామిలీ నేమ్ కూడా చెప్పుకోలేదు ఆయన వర్క్ చేసే దగ్గర, బికాస్ మళ్ళీ వింత చూస్తారు కదా, అరే శివకుమార్ కొడుకు కదా అన్నట్టు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద నైసర్ థింగ్స్. అండ్ అదర్ ఆఫ్టర్ దాట్ యునో సినిమాలకు వచ్చిండు అండ్ దెన్ హీస్ బికమ్ రియలీ పాపులర్, రైట్? సో హీస్ వన్ లైక్ నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఫర్ యునో బెస్ట్ యాక్టర్ మూవీకి అండ్ మల్టిపుల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్ని వచ్చినాయి ఆయనకి కానీ. బట్ వన్ ఆఫ్ ద నైస్ థింగ్స్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఈస్ ద ఫిలాంథ్రోపీ దే డూ. ఈయన ఒకడు ఈయన వెరీ సిన్సియర్ రిక్వెస్ట్ చేశాడు కదా, ఇవాళ నా బర్త్డే అని చెప్పిన ఫ్యాన్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు పైసలు వేస్ట్ చేయకండి, మీకు చేతనైతే సపోర్ట్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ బికాస్ హీ హ్యాస్ అ ఫౌండేషన్. హిస్ ఫౌండేషన్ ఇస్ కాల్డ్ అగారం ఫౌండేషన్. అది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కి హీ హిమ్సెల్ఫ్ ఎంతో మందికి డాక్టర్ చదివేయడానికి యూనో పైసలు హీ డొనేట్స్ అండ్ ఆల్. సో ఆయన అదే చెప్పిండు, బర్త్డేకి ప్లీజ్ సెలబ్రేషన్ లో పెట్టొద్దు, నా పేరు మీద పార్టీలు చేసుకోవడం కాదు, సపోర్ట్ స్టూడెంట్స్. ఈ జెస్చర్ ఒక చిన్న జెస్చర్ కానీ అది ఎంత థాట్ఫుల్ కదా, నాకు అదే అనిపిస్తుంది. మనోళ్ళు ఎస్పెషల్ అంటే మనం ఈడ ఈడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు మీ బయటలో ఎందుకు అన్నాలే అను అంటే నేను ట్రూత్ రియాలిటీ చెక్ ఇస్తారు కదా మనము, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా కలుపుకుంటున్నా. బట్ మనకి ఓ సోకులు మనం మనం చూసుకోనికే సరిపోదు, మనమే ఇంకోటి కొనుక్కుందాం ఇంకో చేద్దామా ఇట్లా ఉన్న దగ్గర యూనో ఇట్లాంటివి అప్పుడప్పుడు చేస్తుండాలి. ఐ డూ ఇట్ బట్ ఐ ఆల్సో ప్రీచ్, అందుకే యూనో నేను చెప్పగలుగుతాను అనమాట. లైక్ ఒకసారి అన్నా డూ సంథింగ్ అబౌ అండ్ బియాండ్ టు యువర్ లిటిల్ థింగ్స్. యూనో ఇండియాలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్, స్కూల్స్ కానీ ఒక పూట స్పాన్సర్ చేసినా చాలు. ఈయననే మా తాత అంటుండే చిన్న ఉన్నప్పుడు, తినేటోళ్ళకే మళ్ళ పెడితే ఏంది, లేని వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టు, పుణ్యమన్న వస్తుంది, వాళ్ళు తిని అన్నదాత సుఖీభవాన్ పోయినరు అంటే అది నీకు జీవితాంతం ఉంటది, అదొక దీవెన అంటుండే. ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చి మన ఉన్నోళ్ళకే నలుగురు పిలుచుకుని రండి రండి మళ్ళీ మళ్ళీ భోజనం పెట్టుకుందాం, రండి మళ్ళీ కూర్చుందాం మళ్ళీ ముందాదాం, ఇదేనా? లెట్ అస్ డూ సంథింగ్ దట్ ఈజ్ మోర్. సూర్యని చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఇక ఇంకొక పాట వేస్తా సూర్యాది, ఆ తర్వాత మనము మన రెగ్యులర్ ముచ్చట్లలోకి వెళ్ళిపోదాం, బికాస్ ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బి కవర్డ్ ఈ వీకెండ్. ఏమైతుంది డాలస్ లా ఏం చూడొచ్చు మీరు అన్నదానికి. సో ఈ పాట ఒక్కటి నేను వేసేసి దెన్ విల్ గో టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. ఓకే, లెట్స్ గో.

0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం వింటున్నాము ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇంతకు ముందు, అది నువ్వు నేను ప్రేమ. ఈ మూవీలోది సూర్య ఇంకా భూమిక యాక్ట్ చేసిన ఆ పాట ఇంత స్వీట్ ఉంది కదా. ఇవాళ ఎందుకో అట్లా అంటే సూర్య అనగానే లైక్ సూర్య కూడా మాస్ పాటలు చేసిండు. మనం యూజువలీ అను అంటేనే మాస్ పాటలు ఫుల్ మన మస్తీ మస్తీ ఉంటుంది కదా, బట్ కొన్ని కొన్ని అట్లా ఫేవరెట్స్ ఉండిపోతాయి, అందుకని ఆ పాట వినిపించిన మీకు. మీకు ఒకవేళ ఒక స్పెసిఫిక్ సూర్య ఫేవరెట్ సాంగ్ ఇన్లేదు అనిపిస్తే మాత్రం కాల్ చేయండి. ఓ విఆర్ గెటింగ్ ఎ కాల్, మనం డైరెక్ట్ కాల్ తీసుకుందాము, తర్వాత ముచ్చట పెడదాం. ఒక్క నిమిషం. హలో అండి, యు ఆర్ ఆన్ ఎయిర్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రశాంత్.
0: హాయ్ ప్రశాంత్, బాగుందా?
1: యా బాగున్నా.
0: ఏం చేస్తున్నారు థర్స్డే? మీరు కూడా సూర్య ఫ్యానా?
1: యా, ఇప్పుడే ఫ్యామిలీతో టెంపుల్ కి వెళ్ళి వచ్చాం.
0: ఓ, ఈ వీక్ ఫుల్ టెంపుల్ ఎట్లా ఉంది క్రౌడ్? ఫుల్ ఈ వీక్ ఫుల్ ప్యాక్డ్ అనుకుంటా కదా.
1: యా, మా పేరెంట్స్ నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్ళిపోతున్నారు, సో
0: అయ్యో
1: తీసుకెళ్దామని.
0: అయ్యో వెళ్ళిపోతున్నారు, అప్పుడే ఏదైనా మంచిగా వంటలు చేసి మేము కూడా వస్తాము తిననికి.
1: మీరు చెయ్యాలి, మీరు డాలస్ లో.
0: ఏ డాలస్ లో మేము అన్ని తిని తిని విసుగొచ్చేసింది. ఇట్లా హోమ్ కుక్డ్ ఫుడ్ అది వేరే ఉంటది, ఇంటికి పెడితే. యా డెఫినెట్లీ. హలో
2: హలో
0: హలో, హాయ్ అండి, బాగున్నారా?
2: బాగున్నాము, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ లేడా?
2: సనత్ నగర్ అండి.
0: ఓ సనత్ నగర్. మేము బోయిన్పల్లి బాలనగర్ దగ్గర ఉంటుండే హెచ్ఏల చిన్న ఉన్నప్పుడు. సనత్ నగర్ తెలుసు, మేము బాసాను కొనుక్కనికి వస్తున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు. బాసాను కొనుక్కనికి అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంటది కదా, స్టీల్ ఫ్యాక్టరీ.
2: అవునవునండి.
0: అయ్యా, మీరు సనత్ నగర్ లో ఉండి స్టీల్ ఫ్యాక్టరీ తెలియదా మీకు? అయ్యో
2: వెళ్ళలేదండి ఎప్పుడు.
0: అవునా, సనత్ నగర్ అంటే ఇప్పుడు ఉందా లేదా తెలియదు. ఐఎమ్ టాకింగ్ 20 ఇయర్స్ అగో. సో అప్పుడు
2: రిలేషన్స్ ఉన్నారా అక్కడ?
0: అయ్యో మేమంతా, నేనంతా హైదరాబాద్ లోకల్, సికింద్రాబాద్ అంతా. సో నేను పుట్టింది అక్కడే.
2: సో
0: ఎట్లా అనిపించింది యుఎస్ వెళ్ళిపోతుందా అయితే నెక్స్ట్ వీక్?
2: అవునండి, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాం. బాగుంది.
0: మరి ప్రశాంత్ కి అన్ని వంట చేసి పెట్టిపోతున్నారా? మన్నీ స్నాక్స్ గిట్లన్నీ ఏమైనా అడిగిండా? లిస్ట్ ఇచ్చిండ ప్రశాంత్ ఇది ఉండండి అది ఉండండి. అయ్యో కనిపించారు కదా, ఫోనే కదా ముచ్చట పెట్టేది. మరి అను అను అను మెయిన్ పెట్టేది ముచ్చట్లు. మీరు షై ఫీల్ అయితే ఎట్లా? సరే మీకు ఏమైనా పాట కావాలేమో చెప్పండి, ఇట్లే చేస్తా. మీ మమ్మీ ఫేవరెట్ పాట చెప్పండి.
1: వానలో ఎదుటూ
0: ఏం పాట? మళ్ళీ
1: వాన మూవీలో ఎదుట నిలిచింది.
0: ఓకే, ఒక ఒక నేను ఎత్తికి పెడతా. బట్ మీ మీ మమ్మీ ఎవరు ఫ్యాన్? ఏ హీరో ఫ్యాన్?
1: ఐడియా లేదు.
0: అయ్యా అంటే ఓకే. యా నేను ప్లే చేస్తాను పాట. లిసన్ టు ద సాంగ్ అండ్ కీప్ లిసనింగ్ టు రేడియో సరుబి. ఓకే.
1: Yeah, sure.
0: Thank you so much for calling. Bye. అరే సనత్ నగర్ యాక్చువల్లీ మీకు తెలియకపోతే సనత్ నగర్ లో పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఉంటది. మేము చిన్నగా ఉన్నప్పుడు పోయి అంటే చాలా చిన్నగా ఉన్నాను నేను, బట్ తీసుకోబోతున్నాను అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంటుందని తెలుసు నాకు. దట్ ఈస్ లైక్ యూనో సికింద్రాబాద్, హైదరాబాద్, ట్విన్ సిటీస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అది కూడా వన్ ఆఫ్ ద సిటీస్ అని. చలో అయితే ఈ పాట ఎదుట నిలిచింది పాట ప్లే చేయమన్నారు వానా సా మూవీలోంచి. సో దిస్ ఈజ్ ఫర్ యూ ప్రశాంత్ అండ్ మీ మమ్మీకి. లెట్స్ గో.

హలో, నేను కాల్లో కొంచెం బిజీ ఉండే కాబట్టి మీకు ఆ సాంగ్ ఫుల్ ప్లే చేసిన, బట్ ఇట్ వాజ్ ఆల్సో రిక్వెస్ట్ సాంగ్, బట్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ ఫర్ రిక్వెస్టింగ్ దట్. అండ్ ఇక నేను ఇంతకుముందు ఆఫ్ ఎయిర్ మాట్లాడుతున్నా అని చెప్తున్నాను కదా, నాకు ఇక మళ్ళీ జోష్ వచ్చిన టాపిక్ అంటే మీకు ఆల్రెడీ అను గురించి తెలుసుంటే తెలిసిపోతుంది దట్ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ టైమ్ టు గివ్ యూ ఫీఫా అప్డేట్. ఐ నో ఈ అయిపోయినాక ఇంకా ఏం లొల్లి అంటున్నారా, బట్ అరే మెయిన్ లొల్లి ఇప్పుడే ఉంది కదా, ఫైనల్ అయింది మొన్న సాటర్డే సండే మ్యాచ్ చూసిండ్రా, మీరు అసలు చూడకపోతే వేస్ట్ బై. ఇంత మంచి గేమ్ లో రెండు గేమ్లు మిస్ అయిపోయారు, ఏడనో ఒక దగ్గర చూడండి, థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ కట్టి బయట చూడాల్సిన అవసరం లేదు, అది మనం చూడకూడదు చూడలేం లేదు. అది నేను మీకు చెప్తా బికాస్ లైక్ ఐ సెడ్ యూనో అది ఒక సెగ్మెంట్ చేయొచ్చు మనం, బట్ అట్లీస్ట్ మినీ సెగ్మెంట్ చేసుకుందాం. బట్ అసలు ఏమైనా పర్ఫార్మెన్సెస్ ఆ సాటర్డే గేమ్ కానీ, సాటర్డే ఐ హ్యాడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, అది నేను మన పాట తర్వాత చెప్తా. బట్ సండే గురించి మాట్లాడదాం. ఇక మెయిన్ మాట్లాడాలన్నప్పుడు మనము ఫైనల్ గురించి మాట్లాడాలి. ఫైనల్ అయిన తర్వాత థర్డ్ ప్లేస్ గేమ్ గురించి మాట్లాడదాం. బట్ ఫైనల్ అసలు ఏమైనా పర్ఫార్మెన్సా, కొంచెం బోరింగ్ గా స్టార్ట్ అయింది. నేను మా ఇంట్లో ముగ్గురు మెస్సీ ఫ్యాన్లు, నేను ఒక్కదాన్ని స్పెయిన్ ఫ్యాన్, ఇమాజిన్ చేసుకోండి మా వాళ్ళు మెస్సీ జెర్సీలు వేసుకొని ఓ లొల్లి వేసిన లొల్లి వేసిన, మనమేమో అరే ఉండ్రు బై ఉండు ఉండు ఉండు స్పెయిన్ వస్తుంది స్పెయిన్ వస్తుంది. ఐ ఆల్వేస్, నేను మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పిన, ఐ సపోర్ట్ ది అండర్ డాగ్ అండ్ ఐ వాజ్ రైట్. స్పెయిన్ కేమ్, స్పెయిన్ వన్. స్పెయిన్ వచ్చింది ఆ రోజు అసలు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు, వాళ్ళు హార్డ్ వర్క్ చేసిండ్రు, వాళ్ళ టీమ్ గివప్ కొట్టలేదు. మీరు ఎంతమంది చూసిండ్రో తెలియదు కానీ నాకైతే మస్తు నచ్చుతున్నాయి ఆన్లైన్ లో రీల్స్. ఒక రీల్ అయితే సూపర్ ఉంటది, ఇటు సైడ్ ఒక గోల్ కీపర్ చూపిస్తారు, అటు సైడ్ గోల్ కీపర్, అర్జెంటీనా గోల్ కీపర్ ఏమో కింద పడుతున్నాడు మీద పడుతున్నాడు లేస్తున్నాడు, దాట్ గాయ్ సేవ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 15-20 గోల్ కాపాడిండు. ఇటు సైడ్ మన స్పెయిన్ సైడ్ గోల్ కీపర్ ఉంటాడు కదా, ఇక నిద్ర పోతున్నాడు లేస్తున్నాడు, ఇంకా వస్తారు అర్జెంటీనా వాళ్ళు, అరే రన్ రా బాయ్ ఒక్కసారన్నా గోల్ ట్రై చేయండి రా. వాళ్ళు షార్ట్ కూడా తీసుకోలేదు, యునో ది టు ప్రాబబ్లీ లైక్ వన్ షార్ట్ వన్ త్రూ ద హోల్ మ్యాచ్. సో కొంతమంది లిజనర్స్, మనకి అందరు టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంతమందికి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనే టైప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి స్పెయిన్ అండ్ అర్జెంటీనా ఫైనల్స్ అయింది సండే, అండ్ స్పెయిన్ 1-0 గెలిచింది. నేనైతే ఆల్మోస్ట్ అనుకున్నారే ఈ ఓవర్ టైం కూడా జర్రా గుంజీను అంటే పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది, అండ్ పెనాల్టీ షూట్అవుట్ లో పక్కా స్పెయినే గెలుస్తుంది అని కొంచెం అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటదేమో అని అనుకున్నా, బట్ ఆడదాకా తీసుకుపోలేదు. అది కూడా ఒక అందుకు మంచిదే, యూ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఇఫ్ యూఆర్ స్పెయిన్ ఫ్యాన్, లైక్ ఫట్మన్ కొట్టేసే పని అయిపోతుంది అని. కానీ టోరెస్ ఒక మ్యాచ్ విన్నింగ్ గోల్ కొట్టిండు, అది కూడా రెగ్యులర్ టైమ్ లో 2-0 ఉండే. బట్ 2-0 గేమ్ ఎట్లుండే అంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రై చేస్తున్నారు అని కాదు, మన స్పెయిన్ ట్రై చేస్తూనే ఉంది ట్రై చేస్తూనే ఉంది, అర్జెంటీనా వాళ్ళు ట్రై చేస్తలేరు, వాళ్ళకి బాలే వస్తలేదు, వాళ్ళు డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు, అసలు ఆఫెన్స్ షాట్లు తీసుకుంటలేరు. అరే అమ్మా ఏమైందిరా బాయ్, అసలు ఫైనల్ కి మెస్సీ అంటే ఎట్లుండాలి, మెస్సీకి ఇంకా 3-4 గోల్ వేస్తే గోల్డెన్ బూట్ కి మేబీ ఈవైనా కంటెండర్ అనుకున్నాం మనము, ఇవన్నీ ఏమి గాలే. జర సల్లబడిపోయినరు అర్జెంటీనా వాళ్ళు, లాస్ట్ ఇయర్ వచ్చింది చాలనుకున్నారేమో నాకు తెలియదు. అర్జెంటీనా ఫ్యాన్లు అంటే తిట్టుకోకండి బాయ్, ఎవరు గెలిచిండ్రో ఎవరు మంచిగా ఆడిండ్రో వాళ్ళనే మెచ్చుకుంటాము. బికాస్ దాట్ డే ఇట్ వాజ్ స్పెయిన్ ఆల్ డే ఐ కెన్ టెల్ వాళ్ళు ఆడడము, ద వే దే ఫినిష్డ్ ఇట్ ఆఫ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇక వాళ్ళ కోసం ఒక మంచి పాట వేసాం, ఎందుకంటే ఇక విన్నర్స్ కి ఒక మంచి పాట వేయాలి కదా, సో ఆ పాట వేసాం. ఇక ఈ పాట అయిన తర్వాత మనం కమర్షియల్కి వెళ్ళిపోతాము. కమర్షియల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని అసలు ఫీఫా చుట్టుముట్టు ఏమైంది అను యాజ్ యూజువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా, సో ఐ గివ్ యూ సమ్ రియలీ జ్యూసీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫీఫా ఫైనల్ అండ్ ద సాటర్డే మ్యాచ్. డోంట్ గో ఎనీ వేర్, కీప్ లిసనింగ్ టు మై షో. నేనుంటా టిల్ 9:00 ఓన్లీ ఆన్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే

0: Finsternji Sunday Family Feast Taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, Old MacDonald had a farm.
2: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
1: Uppu Kappu Rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ ఆర్జే అను. ఇవాళ మనం మాట్లాడుతున్నాము మన ఫీఫా ఫైనల్ గురించి అండ్ మన వీకెండ్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి. బ్రేక్ ఇవ్వకంటే ముందు మీకు స్పెయిన్ ఎంత సూపర్ ఆడింది అని చెప్తుండే నేను, అండ్ కంటిన్యూ చేద్దాం. బట్ కంటిన్యూ చేసే ముందు ఒక మంచి పాట వినేసి కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక ఫన్ సాంగ్ తో స్టార్ట్ చేసి విల్ గో బ్యాక్. నాకు ఇంకా స్పెయిన్ గురించి అండ్ ఫీఫా ఫైనల్ గురించి చెప్పడానికి మస్తు ఉండేమొచ్చట్లు. డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్. ఐఎమ్ కమింగ్ రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

మస్తుంటది కదా ఆ పాట రంగస్థలంలా. రంగస్థలం కూడా అసలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ ఎండింగ్ కోసం ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంటది కదా. ఎందుకు అట్లా ఇట్లా జోష్ వచ్చే పాటలు పెట్టాలంటే నాకు అది వన్ ఆఫ్ ద మంచి పాటలు అనిపిస్తుంది. అండ్ డాన్స్ కూడా రామ్ చరణ్ ఐ ఫీల్ లైక్ యునో డైరెక్టర్స్ యాక్టర్, డైరెక్టర్ ఎంత గుంజుకొని చేపిస్తాడో అంత మంచి చేశాడు. అట్లా అని పెద్దిలా ట్రై చేసిండు. ఇక పెద్ది గురించి ఎందుకులే, పెద్ది మర్చిపోదాం, పెద్ది వద్దు. పెద్ది చాలా కష్టపడి మర్చిపోయాను నేను. అంటే నచ్చిన కొంతమంది నచ్చింది కానీ బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. కా ఇక మనం ఫీఫా ఫైనల్ ర్యాప్ అప్ చేసేద్దాము. బట్ ఫీఫా గురించి నేను రెండు మూడు ముచ్చట్లు చెప్పాలి. మీరు హాఫ్ టైం షో చూసిన ఆయన సూపర్ బోల్ హాఫ్ టైం షోకి ఫుల్ ఇది ఉంటది, హైప్ ఉంటది, అదంతా ఉంటది. కానీ ఈసారి ఫస్ట్ టైం ఎవర్ అసలు ఫీఫా వరల్డ్ కప్ హాఫ్ టైమ్ లో ఇంత షోలు పర్ఫార్మెన్స్ ఉండయి. బట్ ఇక అమెరికాలో అవుతుంది, న్యూజెర్సీలో అవుతుంది అంటే ఇక అది ఆ టచ్ ఉండాలి కదా సూపర్ బోల్ కి హాఫ్ టైమ్ కి ఎంత ఉండే అంత క్రేజ్ అని. సో డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉండే. షకీరా చేసింది, మెడోనా వాజ్ అ సర్ప్రైజ్, అండ్ జస్టిన్ బీబర్ వాజ్ దేర్, బీటీఎస్ వాజ్ దేర్. ఆల్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ ఉండే. చూడని వాళ్ళు అయితే అసలు మీరు మిస్ అయిపోయారు. షకీరా షీస్ ఆల్మోస్ట్ 50. ఈమె ఒక ఈమె చేసిన వరల్డ్ కప్ ఆటలు ఇంకా అసలు నాకు తెలిసిన వరకు ఎవరు చేయలేదు, ఎస్పెషల్లీ ఫీఫా కోసము. ఆమె ఎట్లుందో అట్లనే ఉంది. ఇన్ని ఇళ్ళను చూస్తున్నా నేను, మై గాడ్ ఏం తింటుందో ఆమె, ఆ వర్కౌట్ లేదో తెలియదు కానీ అమేజింగ్ లైక్ యునో ఫిట్ బాడీ అండ్ ఏం వర్కౌట్ చేస్తుంది బా. అట్లా ఉండాలి భయ్, యూ ఆన్ ఏజ్, ఇఫ్ యూ ఆన్ ఏజ్, యూ ఆన్ ఏజ్ లైక్ దట్ అనిపిస్తుంది నాకు. అంటే మరీ అంత ఫ్రీక్ కూడా కాదు, బట్ షీ లైక్ యూనో డాన్స్ నాకు అదే అనిపిస్తుంది. నేను అందుకే అంట ఏం చేయకపోయినా లేచి చేసే ఊగండ్రి అని చెప్పి. ఎందుకంటే వెన్ షీ వాజ్ డాన్సింగ్ యూ కెన్ సీ, ఇప్పుడు ఆమె ముంగట చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి డాన్స్ చేయించింది. షీ కుడ్ హ్యావ్ ఎనీ బ్యాండ్ పర్ఫార్మ్ ఫర్ హర్, షకీరా ఇస్ పర్ఫార్మింగ్ రైట్. కానీ ఆమె మ్యూజిక్ వీడియోలో సొమాలియా నుంచి ఇట్లా పూర్ కిడ్స్ ని, రియల్ కిడ్స్ ని తీసుకొని చేసింది. వాళ్ళని అందరినీ పిలిపించింది న్యూజెర్సీకి, పిలిపించి వాళ్ళతోనే చేసింది మళ్ళీ అదే బిట్. ఎంత క్యూట్ కదా. అంటే వీళ్ళకు కూడా పిల్లలకు కూడా అమెరికాకు వచ్చినట్టు దే హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ మెమరీ ఆఫ్ అ లైఫ్ టైమ్. సో దే వర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఫీఫా. అండ్ ఇంకొక రికార్డ్ అయింది, మీకు అందరికి తెలుసో తెలియదు కానీ బట్ మీ కిడ్స్ కి తెలిసి ఉంటుంది. యూ కెన్ ఆస్క్ బీటీఎస్, యునో బీటీఎస్ ఈజ్ తెలవరోలు అంటూ ఉండదు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంగ్లీష్ పాప్ అంత వినేట వాళ్ళకి. సో బీటీఎస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ షో స్పీడ్ అని ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్నారు కిడ్స్ లో, మొత్తం ఐ షో స్పీడ్ అంటారు. సో దాట్ గాయ్ యాక్చువల్లీ వెంట్ అనమాట. సో హీ వెంట్ అండ్ హీ వాజ్ రికార్డింగ్ దెమ్ బేసిక్లీ. ఒక రీల్ చేసిండు. రీల్ ఏంటి అంటే జస్ట్ హీఈస్ మీటింగ్ ఆల్ ద 7 బీటీఎస్ మెంబర్స్ బ్యాక్ స్టేజ్. సో ఈయన హీఈస్ అ స్ట్రీమర్ బేసిక్లీ, యూనో ఐ షో స్పీడ్ అనేది హిస్ హ్యాండిల్ ఐడి. పోయి ఇట్లా 7 మెంబర్స్ ని కలుసుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేసిండు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ హిస్టరీ తెలుసా, ఫస్ట్ 24 అవర్స్ లోపల ఆ రీల్ 300 మిలియన్ వ్యూస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్, ఒక రికార్డ్ సృష్టించింది. That was trending all this week. Can you believe? ఒక చిన్న రీల్ ఆఫ్ అ గాయ్ హూ ఇస్ జస్ట్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ అ ఫీఫా వరల్డ్ కప్ మీటింగ్ ఆల్ దిస్ బీటీఎస్ మెంబర్స్. అంటే ఇంకా క్రేజ్ ఏ లెవెల్ ఉంది ఫీఫా నాకు అనిపిస్తుంది. ఈ ఎన్నో ఇయర్స్ నుంచి నడుస్తుంది యూరోపియన్ కంట్రీస్ కి అంత తెలుసు, కానీ బికాస్ ఈ ఇయర్ యుఎస్ హోస్ట్ చేసింది అండ్ కెనడా, యుఎస్ వాళ్ళు కూడా ఆ సాకర్ మేనియాలకు వెళ్ళిపోయినరు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నాము, మన వాళ్ళు చాలా తక్కువ స్పోర్ట్స్ ఎస్పెషల్లీ ఉమెన్ స్పోర్ట్స్ అసలు చూడరు, చూసినా పట్టించుకోరు, విచ్ ఐ థింక్ ఇస్ వెరీ రాంగ్. చూడాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ వాళ్ళ పిల్లలకు కూడా కూజాటి చూస్తే వాళ్ళు ఏంటంటే దట్ ఈస్ అ నైస్ ఫ్యామిలీ టైమ్. మీ పిల్లలే సాకర్ ఆడతారు, వాళ్ళు ఏదో గేమ్ చూడికి పోయినరు, వాళ్ళు ఏదో టికెట్ కొనుక్కొని ఏదో కాన్సర్ట్ పోయినరు అనుకుని సంతోషం ఆడద్దు. యూ ఆల్సో షుడ్ గో ఇన్, యూ ఆల్సో షుడ్ బి దట్ కూల్ మామ్ ఆర్ కూల్ డాడ్ హూ కీప్స్ అప్ టు డేట్, వై నాట్. అయితే నేను చెప్తున్నా కదా. సో ఆ వల్ల దానివల్ల ఈ ఎస్పెషల్లీ ఫీఫా అమెరికాలో అయింది కాబట్టి జనాలు పిచ్చి పిచ్చిగా. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, ఈ న్యూజెర్సీలో అయిన ఫైనల్ కి టికెట్స్ వేర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ అమెరికన్ హిస్టరీ. సూపర్ బౌల్ కి ఒక పెద్ద లైక్ వన్ ఆఫ్ ద టాప్ ఈస్ లైక్ మేబీ $20,000-$10,000 అనుకుంటే, దిస్ ఫీఫా ఫైనల్ వరల్డ్ కప్ కి టికెట్స్ వేర్ అప్ టు లైక్ $100,000 ఆర్ మేబీ $80,000. ఒక్కొక్కరిని అడుగుతుంటే నేను పరేషాన్ అయిపోయినా. బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రే చేసినావు అని జస్ట్ ర్యాండమ్ ఒక రీల్ చేసిన ఒకరు జస్ట్ అడుగుతున్నాను అనమాట. ఐ పేడ్ 150,000, ఐ పేడ్ 50,000, ఇట్ వాజ్ ఫ్రీ. ఇంకొక ఆయన వచ్చి నేను క్యాన్సర్ సిటీ చీఫ్స్ వాళ్ళ ఓనర్ ని, సో సూపర్ బోల్స్ విన్ అయిన వాళ్ళు గెలిచి లైక్ ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్.
సో ఇట్ వాజ్ లైక్ యు నో ఆ కల్చర్ వాళ్ళు కూడా ఆ సాకర్ కల్చర్ ని మన యుఎస్ఓ లో అడాప్ట్ చేసుకున్నారు అనిపించింది నాకు. అండ్ వై నాట్ యు నో వెన్ యూ ఆర్ ఎ స్పోర్ట్స్ ఫ్యాన్ ఎనీ స్పోర్ట్ ఈజ్ ఎ గ్రేట్ స్పోర్ట్ నాకు అట్లా అనిపిస్తుంది. సో దాట్ వాజ్ ఫీఫా. అండ్ చెప్తున్నా కదా ఎన్ని వైరల్ మూమెంట్స్ ఉండే ఎన్ని ఎంత ఫన్ ఉండే ఐ మిస్. నాకు అబ్బా ఇంకొక మ్యాచ్ ఉంటే బాగుంటుండే అనిపించింది. అండ్ సాటర్డే రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, బట్ ఒక మంచి ఫన్ పాట ఇనేష్ వద్దాం. ఇనేష్ వచ్చిన తర్వాత వీ విల్ టాక్ అబౌట్ ద సాటర్డే మ్యాచ్. ఇంకా దాని తర్వాత రాపప్ చేద్దాం ఫీఫా గురించి. ఓకే లెట్స్ గో, లెట్స్ ఒక ఫన్ సాంగ్ ఇనేష్ వద్దాం. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అమ్మ కాకపోయినా నేనే అనిపించేది ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్.

ఒకసారి ట్రై చేస్తా, తప్పకుండా ఇడి దాటతేస్తా. సారీ, నేను గుడ్ బాయ్ లో ఉండాలనుకుంటున్నాను, అందుకే అందరి ముందు కాల్చినాను.

0: Arya, congratulations. The best employee award. I feel proud of you, my boy.
1: This year, best employee award goes to...
2: Welcome back. మనం మాట్లాడుకుంటాము ఫీఫా గురించి అండ్ ఫైనల్ గురించి. అయితే నేను యాక్చువల్లీ మీకు లాస్ట్ ఈ ఫీఫా గేమ్లు అవుతున్నప్పుడు చెప్దాం అనుకుని మర్చిపోయినా, మీకు ఫీఫాలో నేమ్ చేంజెస్ గురించి తెలుసా? అండ్ దట్ ఈస్ లైక్ నాకు ఎంత అజీవ్ అనిపించింది, బికాస్ ఫీఫాలో డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కమర్షియల్ స్పాన్సర్ నేమ్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనం డాలస్ లో ఉంటాం కదా, సో మనకు తెలిసింది ఏంది, AT&T స్టేడియం. కానీ ఇఫ్ యూ నోటీస్ ఫీఫా వరల్డ్ కప్ అవుతున్నప్పుడు ఇఫ్ యూఆర్ బయింగ్ ఎ టికెట్ కానీ ఎక్కడన్నా చూస్తే AT&T స్టేడియం అని ఉండదు, డాలస్ స్టేడియం అని ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మెట్లైఫ్ స్టేడియం అది, కానీ వాళ్ళు దాన్ని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం ఫర్ ఫీఫాకి మార్చిండ్రు. టెంపరీగా స్టేడియం లో పేర్లు మార్చిండ్రు, ఎందుకంటే ఫీఫా వాళ్ళకి దే హ్యావ్ స్పాన్సర్స్ రైట్. ఫీఫా అఫీషియల్ స్పాన్సర్ గిన వీళ్ళు కాలేదనుకో, వేరే వాళ్ళు బికాస్ వీళ్ళు ఇప్పుడు AT&T ఎవరు కట్టించారు కాబట్టి AT&T స్టేడియం అంటారు, ఆ పేర్లు వాడుకోలేరంట. సో వెరీ కన్వీనియంట్లీ వరల్డ్ కప్ ఫీఫా కోసము స్టేడియం లో పేర్లు మార్చేసిండ్రు. బాస్టన్ లో ఏదైతే జిలెట్ స్టేడియం ఉందో దాన్ని బాస్టన్ స్టేడియం చేసిండ్రు, ఆరోహెడ్ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సర్ సిటీ స్టేడియం చేసిండ్రు, మెర్సిడీస్ బెన్స్ ఏదైతే ఉందో మే అట్లాంటాలా దాన్ని అట్లాంటా స్టేడియం చేసిండ్రు. సో ఆల్ దీస్ నేమ్స్ జిలెట్ మెర్సిడీస్ హార్డ్ రాక్ మయామిలా ఆల్ దీస్ ప్లేసెస్ టొరాంటోలో BMO ఫీల్డ్ ఇవన్నిటినీ టెంపరీ పేర్లు మార్చేసిండ్రు, బికాస్ దే కెన్ నాట్ హ్యావ్ నాన్ అఫీషియల్ స్పాన్సర్స్ వీళ్ళంతా. యూనో ఫీఫా ది క్లీన్ స్టేడియం బ్రాండింగ్ పాలసీ అనేది ఉందంట, సో అది కాన్ఫ్లిక్ట్ అవుతుందంట ఫీఫా స్పాన్సర్లతో. అండ్ ఇంకొకటి నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, సి ఫీఫా రూల్ ఏంది తెలుసా, ఫుడ్ సాకర్ ఆడుతున్నారంటే ఎవ్రీ మ్యాచ్ న్యాచురల్ గ్రాస్ లోనే ఆడాలి, లేకపోతే ఫీఫా అప్రూవ్ చేసిన హైబ్రిడ్ న్యాచురల్ గ్రాస్ ఆడాలంటే గడ్డి. మనోళ్ళేంది ఇప్పుడు మనము AT&T స్టేడియం, ఇది ఫుట్బాల్ స్టేడియం. సో అమెరికన్ ఫుట్బాల్ ఏంది, దే డోంట్ హ్యావ్ న్యాచురల్ గ్రాస్, వాళ్ళదేంది ఆర్టిఫిషియల్ టర్ఫ్ అంటారు దాన్ని. సో అది పర్మనెంట్ టర్ఫ్ ఉంటుంది అనమాట, అది ఆర్టిఫిషియల్ గ్రాస్ లెక్క, దాని మీద దెబ్బలు ఎక్కువ తగులుతాయి, కానీ ఫుట్బాల్ ఆడేటోళ్ళకి అలవాటు అయిపోతుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ మనకి ఫీఫా రిక్వైర్మెంట్ లో, అండ్ చాలా ఏళ్ళ నుంచి తెలిసింది కదా 2026 లో అవుతుంది యుఎస్ లా కెనడా అని చెప్పి. సో వీళ్ళు ఏం చేసిండ్రంటే లిటరలీ ఒక సింథటిక్ ఫైబర్స్ ని హైబ్రిడ్ రీఎన్ఫోర్స్డ్ న్యాచురల్ గ్రాస్ ని తీసుకొచ్చి ఒక 10-18 సెంటీమీటర్ స్టిచెస్ చేసిండ్రు బిలో ద సర్ఫేస్, డ్యూరబిలిటీ పెంచడానికి, రియల్ గ్రాస్ ఫీల్ గానికి. దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ అంట, బర్ముడా గ్రాస్ అంట, కెంటక్కీ గ్రాస్ అంట, బ్లూ గ్రాస్ అంట, అడ్వాన్స్డ్ ఇరిగేషన్, అడ్వాన్స్డ్ డ్రైనేజ్, వెంటిలేషన్, గ్రో లైట్స్, ఎన్నో వెరైటీలు పెట్టి టాప్ కండిషన్ లో ఈ గడ్డిని స్పెసిఫిక్లీ ఈ ఫీఫా మన సాకర్ గేమ్ల కోసం పెంచిండ్రు. అండ్ ఇదంతా కథ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు అయిపోయింది కదా, సో మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు, పీక్గా వాడేస్తాం. కానీ చిన్న చిన్న ఐడియాలు నేను అదే చెప్తాను కదా, యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా, మనం ఏ వరల్డ్ ఉంటున్నామంటే యూ కుడ్ మేక్ మిలియన్స్ రైట్ అవే. ఆ గ్రాస్ ని ఏదైతే ఇప్పుడు కట్ చేసి తీసేస్తుండ్రో, ఆ గ్రాస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి అమ్ముతున్నారు యాజ్ ఎ మెమరబిలియా. ఇఫ్ యూ వాంట్ టు కీప్ అ రియల్ మెమరీ ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ గ్రాస్, యూ కెన్ బై ఇట్. అరే బై, నాకెందుకు రావు ఇట్లాంటి ఐడియాలు, నేను కూడా ఏదైనా మంచి ఐడియాలు వస్తే నేను కూడా ఏదైనా అమ్ముకొని నేను బిల్లు నేర్పుతా. చల్ ఎనీవే, లైక్ ఐ సెడ్, మనసు అంటే మార్గం ఉండదు అన్నట్టు. వీళ్ళు ఎందుకు దీన్ని వేస్ట్ చేయడము, పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ ఇట్, మేబీ ఐ హోప్ ఇంత పైసలు వచ్చినప్పుడు కొంచెం మన గుడ్ కాజ్ కి యూజ్ చేస్తారని ఐ హోప్, బట్ ఇక అది మన చేతిలో లేదు. బట్ ఈ ఇప్పుడు ఈ NFL ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా పీకేస్తుంటే వాళ్ళు ఎందుకు ఉంచొచ్చు కదా, న్యాచురల్ గ్రాస్ ని పర్మనెంట్ గా ఉంచొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు మన NFL ప్లేయర్స్ ఫుట్బాల్ కోసం. ఇంజురీస్ తగ్గుతాయి బికాస్ NFL ఇస్ నోన్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంజురీస్. సో బట్ లేదు లేదు, రూల్ రూలే, మనం కావాలంటే తర్వాత చూసుకుందాం, బట్ ఇప్పుడు మాత్రం వీఆర్ గోయింగ్ టు రిమూవ్ అని చెప్పి ఇక KL కథం దుఃఖం బంద్ అన్నట్టు కథం చేసేసారు. సో నేను ఇంకా లాస్ట్ సాటర్డే గురించి చెప్తాను కదా, సో ఐ విల్ టెల్ యూ లిటిల్ బిట్ అబౌట్ దాట్. ఆ రోజు ఏమైంది, సాటర్డే రోజు లాస్ట్ థర్డ్ ప్లేస్ కి కూడా అనమాట, ఓన్లీ ఫైనలే కాకుండా థర్డ్ ప్లేస్ కోసం రెండు టీంలు ఆడినాయి, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లండ్. అండ్ నేను అన్ఫార్చునేట్లీ బయట ఉండే అనమాట. సో అరే 4-0 ఉండే హాఫ్ టైమ్ అన్న తర్వాత, అబ్బా ఇంగ్లండ్ 4 కొట్టేసింది, వీళ్ళు 0, ఇక బోర్ కొట్టేసింది అనుకున్న టైంకి వాళ్ళు బ్యాక్ వచ్చిండ్రు, ఎంబాపే 2 గోల్లు కొట్టిండు, అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. దగ్గరకు వచ్చేస్తున్నారన్నట్టు టైం కి వాళ్ళు 4-3 దాకా వచ్చిన వరకు వీళ్ళు మళ్ళీ 5-3 అయింది, 6-4. అరే ఎన్ని గోల్లు కొట్టిండ్రు తెలుసా, దట్ వాజ్ వన్ ఆఫ్ ద పైసా వసూలు అంటారు కదా ఆ గేమ్ కోరణ పోయినరు అంటే ఆ గోల్ల కోసం అన్న మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు లైవ్ లో చూసిన వాళ్ళు అయితే. ఐ రియల్ మరి నువ్వేం చేస్తున్నావు గేమ్ చూడకుండా ఇవన్నీ అంటే నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే నేను మంచిగా జ్యువెలరీ షాపింగ్ పోయినా. ఇక మా ఆయనకు మంచి బ్యాండ్ పెట్టిన, ఎందుకంటే ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం సేల్ ఉంటాయి, సో మంచిగా పోయి మంచి జ్యువెలరీ షాపింగ్ లో ఆమె షీఈస్ యాక్చువల్లీ వెరీ నైస్ నాకు రాధిక, ఆమె అగైన్ ఆమె డిజైన్లు కూడా మంచిగా అనిపిస్తాయి. సో నేను వెళ్ళి ఆమె దగ్గర ఒక మంచి ఆర్నమెంట్ తీసుకుని ఫుల్ ఖుషి చెప్పారు అనమాట. ఐ వాజ్ లైక్ ఏ మన ఎంబాపే గోల్ ఎంత కొట్టిండో అంత ఫ్యాన్ అని సంతోషపడ్డారు, నేను కూడా అట్లా ఖుషి అయిపోయినా. అండ్ టాకింగ్ అబౌట్ దాట్ యాక్చువల్లీ ఈ వీక్ ఈ సాటర్డే we are having a pop up show ikkada, you know, Fairy Tale by Teji ani, she is hosting the big pop up show and meerandarni enduku ramannante mana Suma Kanakala is opening that. సుమాని చూడాలి లైవ్ లా, ది ఓజీ యాంకర్ అంటే మిస్ గాకన్రి స్ప్రింగ్ హిల్ లా, షీ ఈజ్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ద పాపప్ షో అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫెయిరీ టేల్ బై తేజీ. Teji is a good friend. She works really hard and she put together a beautiful event for all of us. So, a lot of people are coming in. So, do not miss it. I really think you all should go and check it out. And go say hi to Suma, you know. It's a nice opportunity to say, hey, Dallas ki, Ranri, come on Suma, we are waiting for you. అని అంటే మస్తు ఉంటుంది కదా. లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. అది ఈ సాటర్డే 12-7 ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్. అంత లోపల ఒక మంచి పార్టీ అనేసి వద్దాం. తర్వాత ఏం జరుగుతుంది వీకెండ్ ఈ సాటర్డే మన సండే మన డాలస్ లా ముచ్చట్లు నేను చెప్తా. ఓకే లెట్స్ గో. వెల్ ఐ డూ వాంట్ లవ్ టు బట్ అప్పుడప్పుడు ఇట్లా సొమ్ములు వేసుకుని మంచి అనిపిస్తుంది. ఈ పాట కూడా నేను అనిపిస్తాను, చాలా ఎంజాయ్ చేశాను.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope while you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
12: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. మనం మన లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసినాం. ఐ నో దిస్ ఇస్ మై ఫేవరెట్ హాఫ్ అవర్. అరే ఎన్ని ముచ్చట్లు పెట్టాలని వస్తా, ఇట్లా స్టార్ట్ చేసేస్తా ఆ టైం అయిపోతుంది. కానీ ఇక తప్పదు మనకి, ఎందుకంటే మనకి 9:00 కి క్లోజింగ్ టైం కూడా వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ లో చాలా జల్దీ జల్దీ ముచ్చట్లని చెప్పేసుకుందాం. మనము బ్రేక్ కి ఒకంటే ముందు ఈ వీకెండ్ డాలస్ లో ఏం నడుస్తుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నాము. సో నేను మీకు చెప్పేసినట్టు ఈ వీకెండ్ దేర్ ఈస్ లాట్ హ్యాపెనింగ్, ఎస్పెషలీ ఎంఎం కీరవాణి ఈజ్ హియర్ ఇన్ డాలస్ అండ్ ఆల్రెడీ వచ్చేసిండు, అంత సెటప్ చేసేసుకున్నాడు. సో మీకోసం హీ హాస్ గాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాన్సర్ట్ ప్రిపేర్డ్ ఫర్ యూ. సో మీరు మిస్ కాకండి. ఇంకా పద్మశ్రీ, ఆస్కర్ ఇదే కాదు మనకి, మన బాహుబలి అని తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మ్యూజిక్ కి ఆర్ఆర్ఆర్ గానీ, ఆస్కర్ విన్నింగ్ లైక్ నాటు నాటు సాంగ్ ఇవన్నీ కాకపోయినా కూడా విఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ కీరవాణి గారు కదా. సో ఆయన ఒక ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రా మెగెన్జా తీసుకుని వచ్చిండు. ఎస్పెషలీ 7 ఇయర్స్ తర్వాత కీరవాణి గారు ఈజ్ ఇన్ డాలస్. సో మిస్ కాకండి. అమెరికా సెంటర్ సాటర్డే రోజు అవుతుంది, అది కూడా 6 PM ఆన్వర్డ్స్. సో ఇంకా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, గో గెట్ యువర్ టికెట్స్. అండ్ ఎందుకంటే ఇట్లాంటివి మనకి వస్తుంటాయి, బట్ ఇట్లాంటివి మిస్ అయిపోతే మళ్ళీ అనిపిస్తుంది మీకు, అరే అప్పుడు మంచిగా పోవాల్సింది మిస్ అయిపోయినా. సో రిగ్రెట్ ఉండదు అనమాట, ఇంకా లేట్ ఎందుకు. గో గెట్ యువర్ టికెట్స్. కీరవాణి గారు విల్ బి లైవ్ ఆన్ సాటర్డే 25th only for Dallas people here and 6 PM nunchi start. So Comerica Center lo aitundi idi, go get your tickets. And again we are also their big fans and we are their radio partners also. So meme ayithe chaala excited unnamo poi manchi enjoy chesi raniki. We would love to go listen to the melody songs. Aina class paatalu unnai, mana mass paatalu ayithe mast unnai. So nenaithe expect chestunna mast dance untadi, mast mast mast beat untadi. So there's going to be a mix of everything. I am excited, so don't miss it. Go and get your tickets right now, and that is happening on Saturday. And Suma will be there. She is hosting it. So meer Suma ni inkoka sari kalavalanukunte, there is another event that you should try and see, and this is mainly for all the ladies, but hey, there are a lot of shows akkada chaala ostunnaru kabatti. I am suggesting everybody go, take your whole family and go, and that is nothing but Fairy Tale by Teji. Teji is hosting a beautiful pop up show, and that is inaugurated by none other than Suma Kanakala. So adi aitundi Saturday roju Spring Hill Suites la. So again, very close by everything. So 12 to 7 ఏ టైమ్ లో వీలైతే మీరు పోయి మంచిగా ఒక లుక్ చేసి రండి, అండ్ దెన్ షాపింగ్ చేయండి, విండో షాపింగ్ చేయండి, లేకపోతే కొనండి. బై జమ్ జిందగీ ఏకీ బార్ జీతే మన పెద్ద అన్నట్టు మళ్ళమల్ల ఉడతామా, మంచిగా ఉట్టినప్పుడు ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. సో దిస్ ఈస్ యువర్ ఛాన్స్. మేబీ యుల్ ఫైండ్ ఎ గ్రేట్ డీల్, మేబీ దే ఆర్ డూయింగ్ ఆశ్రమ్ లాట్ ఆఫ్ డిస్కౌంట్స్, యూ నెవర్ నో, దేర్ బి సర్ప్రైజెస్, రాఫల్స్ ఉన్నాయి అన్నీ. సో ఒక మంచి ఫన్ ఈవెంట్ ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్ అవుట్. వీకెండ్ ఈస్ వెరీ నైస్. So you I think will have fun. Poi manche enjoy nenaithe, I am going to both of them, so I am looking forward for going there. So meer kuda poi manche enjoy chesiranri. Anta lopala ippudikaithe ee manchi paata ineshi ojiseyandi, and I will be back after this song. Okay, let's go.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరిన్నారు అది రెడీ పాట. నేను ఎందుకు పెట్టిన అంటే ఆ పాట రెడీ అయిపోయినరా మరి మీరు కిరవాణి షో చూడడానికి దిస్ వీకెండ్ అండ్ గో హ్యావ్ ఎ నైస్ పాపప్ షో అని చెప్పి మీకు అట్లా కొంచెం ప్రెప్ చేస్తున్నా అనమాట. అండ్ అదే వీకెండ్ అయిపో వచ్చినాయి, రెండు మూడు వారాలు అయిపోతాయి, ఫైనల్లీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి అని టెన్షన్ పడకండి. ఇంకా రెండు మూడు వారాలు ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ 12th 13th ఆ టైంలో స్కూల్ స్టార్ట్ అయితే సో ఎంజాయ్ చేయండి. బట్ ఈ వీక్ మాత్రం హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హాట్, 110, 112, 114 కూడా చూసిన నేను. అండ్ అన్ఫార్చునేట్లీ నేను మామూలు సాకర్ తీసుకోతా కాబట్టి ఆ సన్ లా నేను బయట కూర్చున్నా కూడా అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ డేస్. సో నా రికమెండేషన్ ఏంది అంటే సన్ స్క్రీన్. మీరు ఇంట్లోకి వెళ్ళి ఎంత బ్యాక్ యార్డ్ కి పోతున్నా లేకపోతే బయట ట్రాష్ పెట్టడానికి పోతున్నా కూడా మేక్ ష్యూర్ యూ పుట్ సమ్ సన్ స్క్రీన్ ఆన్ యువర్ ఫేస్, లేకపోతే ముఖం కాలిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా మళ్ళా అయ్యా నేను నల్ల అయిపోయినా, మళ్ళీ నేను పెళ్లికి పోవాలి, నేను పెళ్లికి మళ్ళీ మంచిగా కనిపించా అంటే నేను పెళ్లికి పోవాలి, మీరు పెళ్లికి కాదు. సో అట్లా బాధపడకండి. బట్ మేక్ ష్యూర్ యూ వేర్ ఎ హ్యాట్ ఆర్ యూ హ్యావ్ అంబ్రెలా ఆర్ సంథింగ్ వెన్ యూఆర్ అవుట్ ఇఫ్ యూ క్యాన్. లేకపోతే సన్ స్క్రీన్ అండ్ హైడ్రేషన్, ఎన్ని నీళ్ళు తాగినా కూడా సరిపోతలేదు. సో మరీ సల నీళ్ళు తాగరు, కొంచెం మంచిగా ఎన్ని వాటర్ తాగితే అంత మంచిది. పిల్లలకు కూడా ఇయ్యండి అండ్ టేక్ మోర్ బ్రేక్స్ అనమాట. ఒక 10 మినిట్స్ ఒక వాటర్ బ్రేక్ అట్లా, లైక్ ఇఫ్ దే ప్లేయింగ్ ఎనీ స్పోర్ట్ కానీ బయట ఆడుతున్నారు, బయట ఆడిపియాలి. ఎవ్రీ కిడ్ నీడ్స్ టు అట్లీస్ట్ ప్లే 30 to 90 minutes మినిమం ఎవ్రీ డే ఎంత ఏజ్ ఉన్నా కూడా, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక సెగ్మెంట్ చేద్దాం మనం అసలు పిల్లలకి మనం ఏం చేయొచ్చు చిన్న చిన్నవి సో దాట్ దే యాక్చువల్లీ హెల్ప్ దేర్ ఓవరాల్ గ్రోత్ అన్నది. బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ సింపుల్ థింగ్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. దాని ఒక 30 minutes ఒక 3 different సెషన్స్ ఇచ్చిన పిల్లలకు మనం అనుకుంటాం ఏ బయట ఏం పోతారా, ఏం ఆడతారా, ఎండలు ఏం ఆడతారా, ఏ లోపల కూర్చొని ఏదైనా చేసుకొని, అట్లా కాదు. వాళ్ళకి కొంచెం సల్లగైనంకరణ తీసుకుపోవాలి. దే షుడ్ ప్లే అవుట్ సైడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఐస్ కి కానీ వాళ్ళ స్టామినాకి కానీ, ఇట్స్ వెరీ గుడ్. అట్లా అని చెప్పి పర్యటనలకు తీసుకుపోయి పూల్లా స్విమ్మింగ్ చేయమని చెప్పకండి. నల్లగా బొగ్గు లెక్క తయారై వస్తారు మరి, మీ ఇష్టం ఇక, మీ ఇష్టం ఇక. ఎందుకంటే అది ట్యాన్ ఈజ్ నాట్ లైక్ యునో, ఈవెన్ ఈ అంతసాగ మంది అంటారు ఏ ఇండియన్ స్కిన్ ట్యాన్ గారు అంటే అరే భయ్ మస్తు అవుతాం మనం ఎందుకు గాము, సన్ బర్న్ కూడా అవుతాం మనము. సో అది అవసరమా మనకి? సో జస్ట్ బీ ప్రికాషన్స్ అండ్ కేర్ఫుల్. నేను చెప్పినట్టు మళ్ళీ జెర్సేపు 2 గంటల అయినా మళ్ళీ పెట్టుకోరు సన్ స్క్రీన్, ఏం ప్రాబ్లం లేదు, మస్తు దొట్టు అయిపోయి వాళ్ళ గురించి. అండ్ హ్యాపీగా తీసుకొని అండ్ డూ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ యునో యూ ఆర్ సస్టైనింగ్. నెక్స్ట్ వీక్ కూడా ఫుల్ సన్ ఉందంట, సో బీ కేర్ఫుల్. 100 degrees పైన నడుస్తూనే ఒడియాలు పెట్టుకునే వాళ్ళు ఒడియాలు పెట్టుకోర్రి, పాపడాలు పెట్టుకునే వాళ్ళు పాపడాలు పెట్టుకోర్రి. ఏం పెట్టుకోకపోతే మంచి ఇంట్లో లోపల కూర్చొని చల్లగా ఏసీ వేసుకొని మంచిగా సినిమా పెట్టుకొని కూర్చోండి. సో ఇంకా ఏం జరుగుతున్నాయి వీకెండ్ అంటారా? ఇక గేమ్స్ అయితే నేను వెయిట్ చేస్తున్నా, ఇక ఆగస్ట్ లా ఎక్కువ గేమ్స్ ఏముండయి. బట్ మన ఫుట్బాల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. నేను మీకు ఫీఫాకే ఇంత పిచ్చి లేపిస్తా అంటే వెయిట్ టిల్ వి స్టార్ట్ అమెరికన్ ఫుట్బాల్. నేను ఫుట్బాల్ పిచ్చిని. సో సీజన్ స్టార్ట్ కాగానే సెప్టెంబర్ లో లొల్లు ఉంటుంది చూడు అనేది, ఇంత అంతా ఉండదు. వై నాట్, నేను చెప్పిన కదా ఐ లైక్ స్పోర్ట్స్. సో అన్ని స్పోర్ట్స్ మంచి ఎంజాయ్ చేయాలి. మీకు కూడా తెలియని వాళ్ళకి ఫుట్బాల్ 101 నేర్పిస్తా. సో సూపర్ బౌల్ వచ్చే వరకల మీరు ఫిబ్రవరిలో అంటారు మాకు కూడా మస్తు తెలుసు బై గిట్లా నా గేమ్ ఆడేది అని చెప్పి, యుల్ బి వెరీ వెరీ ఈజీలీ స్పోర్ట్స్ ఫెనాటిక్ అప్పటి వరకు అన్ను తయారు చేసేది, డోంట్ వరీ. అంత లోపల ఒక మంచి పార్టీ నేషన్ అండి, ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ టు డూ నెక్స్ట్. ఓకే.

వెల్కమ్ లిసనర్స్. నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చేసినాయి కాబట్టి నేను మీకు కాల్స్ బ్యాక్ టు బ్యాక్ అటెండ్ అయితా ఉండే, సో నాకు ఆన్ ఎయిర్ తీసుకునే టైం లేకుండే. బట్ ఇక నేను నా సాడెస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసిన సేయింగ్ బై టు యూ గైస్, బికాస్ ఐ డూ నాట్ లైక్ సేయింగ్ బై, ఎస్పెషల్లీ ఒక వైబ్ క్రియేట్ చేసి నేను ఇప్పుడే ఇక బోనాల మూడ్లకు పోతున్నా. కానీ ఏం చేస్తాము, బట్ డోంట్ వరీ, మనము నెక్స్ట్ వీకెండ్ ఫుల్ మాట్లాడుకుందాము, బికాస్ దాని నెక్స్ట్ వీకెండే అవుతుంది మన బోనాలు ఇన్ డాలస్. దాని గురించి మేము నెక్స్ట్ వీక్ చెప్తా, బట్ తెలవని వాళ్ళకి ఆగస్ట్ 2nd అయితే బ్లాగ్ చేసి పెట్టుకోండి. వి విల్ హ్యావ్ బోనాలు హియర్. ఇక అను స్టైల్ లా విజేషిస్ గను యునో అను అంటే నేను, మీరు ఎవరు అనుకోకర్రి. ఐ నీడ్ టు విష్ ఎవ్రీబడి హూ సెలబ్రేటింగ్ హ్యాపీ బర్త్డే దిస్ వీక్. సో ఇప్పటి దాకా ఈ ఇవాళ ఎవరైనా చేసుకున్నా, లేకపోతే ఇవాళ నుంచి నెక్స్ట్ థర్స్డే నేను వచ్చేదాకా ఎవరు ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా, విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ యానివర్సరీ, లేకపోతే ఏం సెలబ్రేట్ చేసుకోవాలను అన్న అయిపోయినాయి అనుకున్న రోజు, జస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ వీక్, హ్యావ్ ఎ గ్రేట్ వీక్ ఎండ్. అరే ఎంజాయ్ చేయండి బై, ఇంత ఎండ ఉంటే ఒక చిల్డ్ బియర్ మరో అంటే ఇక అందు చెప్పింది కదా అని చెప్పి కూర్చుంది ఆఖరి. బట్ వీకెండ్ ఉంది కదా, సో ఎంజాయ్ చేయండి, లేకపోతే మంచి చల్లగా తమసప్ బాటిల్ పెట్టుకుందాం అండ్రి, లేకపోతే మజ్జిగ చేసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగండి, లేకపోతే ఇప్పుడు మంచి ఇండియన్ ప్లేసెస్ వచ్చేసినాయి, చెరుకు రసం తాగండి, అన్ని అందరికి అన్ని చెప్తారు, ఎవరికి తాగాలనిపిస్తే తాగండి, మంచిగా చిల్ అవుట్ చేయండి వీకెండ్ లా, మంచిగా వినాలనుకుంటే పోయి మంచిగా కీరవాణి కాన్సర్ట్ అటెండ్ కానీ, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ బికాస్ మన ఈవెంట్లు మస్తు ఉన్నాయి. అండ్ నేను యాజ్ యూజువల్ చెప్తా, వచ్చినప్పుడు ఏం మట్క రాలేదు, పోయేటప్పుడు ఏం మట్కపోము, ఎట్లొచ్చిన అట్లనే పోతాము. సో ఇక ఎనకగా తిరగకండ్రి, మంచి మంచి దోశలు చేసుకోండి, దోశలు ఉన్న వాళ్ళని మంచి చూసుకోండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి, లైఫ్ లో పక్కోల మీద ఏడవకండ్రి, హ్యాపీ ఉండండి, మీ లైఫ్ మీది, మీ ఫ్యామిలీ మీది, అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చేతనైతే హెల్ప్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఈడ కాకపోతే ఇండియాలో ఎక్కడైనా కూడా ఒక చిన్న హెల్ప్ చేస్తే అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. That is very important. నేనైతే అదే చెప్తా. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, స్ట్రెస్ తీసుకోకండ్రి. ఏమన్నా నేను స్టార్టింగ్ లో ఏం చెప్పినా, ఇవాళ ఏదన్నా ఫెయిల్ అయితే లైఫ్ లా అది ఎండ్ కాదు, మళ్ళా ట్రై చేయండి బై, లోవర్రి మళ్ళీ ట్రై చేయండి, ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, యూ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్. ఎంత చిన్నగానన్నా ఎంత పెద్దదైనా కూడా యూ ఆర్ నాట్ గన్ స్టాప్ లివింగ్, సో డోంట్ ప్యానిక్. యూనో అది పిల్లలకు కూడా నేర్పియండి, దట్ పాజిటివిటీ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బీ హంబుల్, మీరేమీ ఏం చెప్పినా కదా ఏం అట్కపోరు, ఓ సోకులు మనకే ఈ బాడీకే, తర్వాత అన్ని పిల్లలకు పోతే వాళ్ళకు పోతే వీళ్ళకి పోతే, కాబట్టి అంత ఎక్కువ ఏ ఓ హంగమాంగమా చేయకండి, మంచిగా ఎంజాయ్ చేయండి, కడుపు నిండా తినండి, కంటి నిండా వండుకోర్రి, అది చాలా ఇంపార్టెంట్. ఇక పిల్లలు లొల్లి చేసారంటే ఏ లొల్లి చేయకరని చెప్పారు, లేక పోతరాజు వస్తాడని చెప్పండి, పోతరాజు ఎవరా అంటే ఇగో ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందాG3 అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Now, 20 years ago,

మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: We face today's crisis of today and tomorrow. I have a dream that one day.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam choopinche and best of all, it avoids complaints.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varuku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగునేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com ఆర్ కాల్ 8482440213.
12: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జా.
9: డు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3.
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
0: Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్
0: yes మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 pm ఆన్వర్డ్స్ బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, idiga thoduga Radio Surabhi, America lo telugistam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
3: We got flow, we got style, making move with a smile.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Konni paatalu chevulu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories.
5: Gurtukostunnai.
0: Like love. Life moments.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HT3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
6: 107.9 FM HT3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్ హమారా ఘర్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Konni paatalu chevunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
3: Gurtukostunnai.
0: Like love. Life moments.
2: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
4: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
2: Hurry up and book your tickets at tinyurl.com/MM Keeravani Show.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్, మీ బిజినెస్ ఇండియన్.

0: ఈ విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అసలు ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: డూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ యూ మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
6: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI page. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి, రెడ్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: డు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: audio and visual vibe.
1: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
8: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
10: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
14: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
10: లైక్ మెమరీస్,
15: గుర్తుకొస్తున్నాయి.
10: లైక్ లవ్. Life moments.
14: And ippudu ee anubhutulanni oka chota cherthe,
10: how can we miss that experience?
16: MM Keeravani live in concert.
10: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
1: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్, మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevulu daaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేర్చితే
0: how can we miss that experience?
3: MM Keeravani live in concert.
0: Yes, మన కీరవాణి గారు live in concert Dallas లో Saturday 25th July నా America Center లో 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
5: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వేరు చేస్తావంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: చెప్పండి సార్, వాట్ యూ లైక్
11: A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైమేదైనా దిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: Nallansu tella chira appo arachakam.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening, me nestam Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఇండియా వెళ్ళాలేమో నేను, ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

0: శిఖరము చేరి నింగిని కోరు.
1: శశిరేఖ.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
2: Like memories,
6: gurtukostunnai.
2: Like love, life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
2: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
2: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: or call them at 817-819-8888.
1: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో
2: What a dare. I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard. Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజన్లెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Manashanti. Mental peace. Masala dosa.
5: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
6: చెప్పించని నన్ను నా గతం ఆలస్యమైందని తనుకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం

0: Dennis, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnayi.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Tick tick, Radio Surabhi time check. Studio lo time 10 a.m. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
11: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
10: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
12: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
10: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
13: Oi, lunch ke karkana veldama?
14: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
13: No groceries kondaniki inni places ki velthunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats, spices

గుడ్ మార్నింగ్ లిజనర్స్, శ్రోతలందరికీ శుభ శుక్రవారం. శుక్రవారం ఉదయం ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్? వీక్ అంతా ధూమ్ ధామ్ గా గడిచిపోయింది. వీకెండ్ ఆల్మోస్ట్ వచ్చేసింది. వీకెండ్ కి మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? గడిచిన వారంలో మీరు తెలుసుకున్న విశేషాలు ఏమన్నా ఉన్నాయా? సంథింగ్ దట్ యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. This is the time. 972-636-1966 స్టూడియో నంబర్. స్టూడియో కాల్ చేయండి. అసలు ఎలా ఉంది ప్రపంచం అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెము లాస్ట్ వీకెండ్ ముందుగా చెప్పినట్టుగా నేను మీ అందరికీ చెప్పాను, నేను ఐ విల్ బి అవుట్ ఆఫ్ టౌన్, సో ఐ కెనాట్ డూ మై షో. సూపర్ సండే ప్రోగ్రామ్ చేయలేదు, బట్ డెఫినెట్ గా నేను విన్నాను ప్రోగ్రామ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను అవుట్ ఆఫ్ డల్లస్ ఉన్నాను. సో మరి ఆ విశేషాలేంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. బట్ ముందుగా శ్రోతలందరికీ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే, అండ్ ధూమ్ ధమాకా వీకెండ్ ఉండాలని ఆశిస్తూ అందరి కోసం ఈ సాంగ్.

సూపర్ సాంగ్. అసలు కొన్ని సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ తో షో స్టార్ట్ అయితే ఇంకసలు ఒక గేర్ లోకి అది వెళ్ళిపోయినట్టే, అక్కడి నుంచి ఇంకా అందుకుంటుంది, ఇంకా ముందుకే ముందుకే ముందుకే అన్నట్టు కదా. ఎనీవేస్, నా దగ్గర మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి. మీరెవరన్నా ఏదన్నా పాట వినాలంటే చేయవలసిన పని 9726361966 స్టూడియో నెంబర్ కి కాల్ చేయరు. ఇవాళ నేను డైరెక్ట్ షోలోకి వెళ్ళిపోతున్నానండి, ఎందుకు నాకు చాలా చాలా మాట్లాడాలని ఉంది. ఎవ్రీ టైం నేను చెప్తాను కదా, ఒక్కరోజు షో చేయకపోయినా సరే అంత పైలప్ అయిపోయి ఎంత ఉంటుందంటే నా దగ్గర కంటెంట్. ఐ రియలీ వాంట్ టు లైక్ నో స్టార్ట్ అండ్ ఒక నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు 3 అవర్స్ సరిపోదేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ స్టార్టింగ్ ఎర్లీ. సో ఇవాళ నేను ఏ విషయంగా మాట్లాడుకుందాం అనుకున్నానంటే, ఇవాళ నేషనల్ డ్రైవ్ త్రూ డే అంట. ఆహా, నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, డ్రైవ్ త్రూలో మంచి మంచి కాఫీ, దానికి తగినట్టుగా చక్కగా, అంటే కాఫీ లవర్స్ కి కాఫీ, టీ లవర్స్ కి టీ, అది దొరకన విషయమా మనకి డాలస్ లో ఎస్పెషల్లీ. ఇంకా చాలా చోట్ల ఉంది అని మీరు అంటారు, ఉందండి, కానీ ఆ ఇండియన్ స్టైల్ ఉంటుంది చూడండి, అది కావాలి. అది అన్ని చోట్లకి రావాలి, ఒక చోట అది కాదు. ఎస్పెషలీ నేనేమంటారంటే, డ్రైవ్ లాంగ్ డ్రైవ్స్ లో వెళ్లేటప్పుడు ఎక్స్క్లూజివ్ గా అన్ని డైరెక్షన్స్ లో మన రెస్ట్ ఏరియాస్ లో వెళ్లి వి టేక్ రెస్ట్ వి టేక్ ఎ బ్రేక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 2 అవర్స్ ఒక బ్రేక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు కాఫీలు టీలు అఫ్ కోర్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఆ కప్పులు మన పక్కన కూర్చుంటేనే మన డ్రైవింగ్ సీట్ లో కానీ పక్క సీట్ లో కానీ ప్యాసింజర్ సీట్ లో కానీ కూర్చోగలుగుతాం. అదనమాట మనకు తోడు అవే ఫుల్ టైమ్ జర్నీలో. అయితే దాంతో పాటుగా ఎక్కడైనా సరే, ఇన్ఫాక్ట్ ఈ ఫెసిలిటీ నాకు ఇండియాలో కూడా లేదు అని అనిపిస్తుంది. ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియని దగ్గర, మీకు తెలిసిన దగ్గర ఉంటే తప్పకుండా అందరం కలిసి షేర్ చేసుకుందాం. ఆన్ ఎయిర్ మీరు వచ్చి చెప్పండి ఫలానా ప్లేసెస్ లో ఇలాంటి ఫెసిలిటీ ఉంది అని. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, పొద్దున పూట అయితే వేడి వేడి ఇడ్లీ చట్నీ అండి, అది డ్రైవ్ త్రూలో అసలు ఒక కప్పు కాఫీ ఒక ప్లేట్ ఇడ్లీ చట్నీ దొరికితే ఇంకా అసలు ఎన్ని అవర్స్ అయినా డ్రైవ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా.

బాగున్నాయి పాటలు. ఇది వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ చిత్రనించనమాట. కొంచెము ఈ సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ నేను మంచిగా వినిపించాను, నాకు బాగా నచ్చింది. ఇందులో సెకండ్ సాంగ్ కొంచెము డల్ గా అనిపించింది, మీరేమంటారు? ఐ డోంట్ నో, ఎందుకంటే ఈ మూవీ మీద రివ్యూస్ కూడా వచ్చేసాయి. పీపుల్ ఆర్ సెయింగ్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఏడిపించేశారు అనేసి. నేనేం చెప్పలేను, ఐ డోంట్ నో. సరే, డ్రైవ్ త్రూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ దృష్టిలో పొద్దున పూట మన ఇండియన్ ఫుడ్ కు సంబంధించి, ఫుడ్ కదండి డ్రైవ్ త్రూ లో మనం మోస్ట్లీ ఇష్టపడేది, ఫుడ్ అండ్ ఇలాంటి కాఫీ టీలు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, కూల్ డ్రింక్లు, కోక్లు, పెప్సీలు అన్ని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. వరల్డ్ వైడ్ గా అయితే అన్ని డ్రైవ్ త్రూలోనూ ఉంటున్నాయి. సో ఇది కాకుండా మీకు ఏం కావాలి? నేనైతే మార్నింగ్ అయితే ఒక మంచి ఇడ్లీ ఉంటే బాగుంటుంది అని చెప్పాను. బట్ మీరు మీకోసం ఇది ఉంటే బాగుంటుంది అని అనుకునే ఉంటారు కదా. ప్రతిసారి లాంగ్ డ్రైవ్ లో అందరం వెళ్తాం, వెళ్లిన ప్రతిసారి ఎస్పెషలీ టీ లవర్స్ కి అయితే కొంచెము కష్టమనే అనిపిస్తుందండి. కాఫీ లవర్స్ ఫర్ సమ్ రీజన్ నాకు తెలిసి వాళ్ళు మంచిగా వాళ్ళ ఫేవరెట్ కాఫీ ఎక్కడో దగ్గర దే విల్ ఫిక్స్ ఇట్, బట్ టీ లవర్స్ కి సంబంధించి అది కొంచెం కష్టమే. సో నేనైతే మన రెడీమేడ్ టీ పౌడర్ సాచెట్స్ కి షిఫ్ట్ అయిపోయాను. దాంతో పాటు చాలా సార్లు నేను ఒక టైప్ ఆఫ్ టీ ఎలా చేయాలి అనేది, అంటే ఇన్స్టెంట్ టీ లాంటిది ఎలా చేయాలి, రకరకాల వీడియోస్ చూశాను, నేర్చుకున్నాను, కుస్తీ పడ్డాను, దట్స్ ఓకే. దాంతో పాటు నేను మిమ్మల్ని అడిగేది, మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్ లో అవ్వచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా అవ్వచ్చు, ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది చూడండి, ట్రాఫిక్ మన కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఉంటుంది, గంట గంటన్నర మనకి ఇటీఏ చూపిస్తుంది. ఈ టైంలో మనకి ఆకలి స్టార్టింగ్ పొజిషన్ లో ఉంటుంది, ఆ గంట గడిచేసరికి మనము ఆకలి రేసింగ్ లో ఉంటాం. సో అలా ఆ టైంలో కూడా, అండ్ అట్ ద సేమ్ టైం పునుగులు బజ్జీలు, మిర్చి బజ్జీలు కాదండి, ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అని అంటున్నాను నేను. Something healthy and something filling, something like drive through lo ila pick up cheskuni meeru drive cheskuntu radio surabhi paatalu maatalu vintu enjoy chese drive through lo ni oka item enti for evening exclusive.

మంచి పాట అండి, కాకపోతే చాలా పెద్ద పాట. పాటని అలా కాస్త సౌండ్ తగ్గించి నా వాల్యూమ్ పెంచానన్నమాట. సరే, మరి ఫుడ్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం కాబట్టి, మనకి డాలస్ లో ఏ టు బి చాలా మందికి చాలా చాలా పరిచయం, చాలా చాలా అలవాటు. అయితే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మాత్రం ఏ టు బి లో న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్, పికిల్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. వీటిని తెచ్చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అనండి, ట్యాంగీ గోంగూర రైస్ అనండి, లేదా సాఫ్ట్ సాఫ్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ దోసాస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇన్స్టెంట్ మిక్సర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్. చాలా చాలా ఉన్నాయి తెచ్చిపెట్టుకున్నారంటే ఎనీ టైమ్ యూ హ్యావ్ ఇలా పాటలు వింటూ మాట్లాడుతూ టైం గడిచిపోయినప్పుడు క్విక్ గా అలాంటివి చేసేసుకోవచ్చు. ఎస్పెషలీ లేట్ నైట్ ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటివి చక్కగా మనకి చేతిలో ఉంటే మన సొంతగా చేసుకుని మన ఫ్లేవర్ ని యాడ్ చేసుకుని ఈ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో హెడ్ టు ఏ టు బి. ఏ టు బి ఇస్ ఇన్ టూ లొకేషన్స్, ఏ టు బి ఫ్రెస్కో, ఏ టు బి లిటిల్ ఎల్. విజిట్ ఏ టు బి టెక్సాస్.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. సరే, నాకు చాలా కాలంగా ఈ పాటే రిక్వెస్ట్ వస్తూ ఉందన్నమాట. ఈ మూవీ వచ్చేసి మన సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ నుంచి ఈ పాట అయితే ఆల్మోస్ట్ నాకు ప్రతిసారి నేను చేసినప్పుడల్లా రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. ఎనీవేస్, ఇలాంటి రిక్వెస్ట్లు మీకు మరిన్ని ఉంటే టు కాలర్స్. కొత్త పాట ఏమీ లేదు, ఇవాళైతే నేను ఒక మంచి పాత పాట కూడా వినిపించబోతున్నాను. యూ విల్ ఎంజాయ్ ఇట్ బట్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్. ప్రస్తుతానికి ఈ పాట విని ఎంజాయ్ చేద్దాం.

0: ఎస్, నీకు ఈ పాట నచ్చిందా? చాలా మంచి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి బాగా ట్రెండింగ్ లో ఉన్న పాట ఇది. సరే, ఇలాంటి పాటల రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే డూ కాలర్స్ 9726361966 స్టూడియో నెంబర్. అండ్ నా పేరు అంజనా. ఇప్పుడు ఒక కాలర్ కాల్ చేశారు అండ్ మీ పేరు ఏంటండి అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అయ్యో అనుకున్నాను నేను. నా పేరు అంజనా. ఫిల్మీ ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యర్ అంజనా. అలాగే సూపర్ సండే, సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్. సండే సూపర్ సండే, అది రెండిట్లోనూ వినిపడే వాయిస్ నాదే, మీ ఆర్జే అంజనా. మీ అంటుంటాను సామాన్యంగా మీ టైం విత్ మీ అని, అంటే మీ సమయం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీలవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: ఎస్, మన కీలవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
9: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: Oi, lunch ke karkana veldama? Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
11: No groceries kondaniki inni places ki velthunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
12: Stop wasting time, money and gas at multiple stores. India cash and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
15: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
14: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
15: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
14: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

ఈ పాట ఏ మూవీలోదో చెప్పుకోండి, కౌశల్య కృష్ణమూర్తి ఈ చిత్రం నుంచి అన్నమాట. సరే, పాటలు నాకు బాగా ఉన్నాయి, నేను బోల్డ్ అని లైనప్ చేశాను. ఇంకా రిక్వెస్ట్ సాంగ్స్ అయితే నాకు రాలేదు. ఫ్రైడే రోజు ఇంకా రిక్వెస్ట్ సాంగ్స్ రాకపోవడం ఏంటా అని నేను ఇలా చూస్తున్నానన్నమాట. మంచి ఓల్డ్ సాంగ్స్ వైపు కూడా వెళ్తానని చెప్పాను కాబట్టి వాటిని కూడా లైనప్ చేశాను, వినిపిస్తాను అన్డౌటెడ్లీ. మరి నేను ఇవాళ ఏ విషయంగా మాట్లాడతాను అంటే గనక ఫైర్ ఫైర్ ఫైర్ ఫైర్ విషయంలో అదేనండి. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఆబ్వియస్లీ ఫిల్మీ షూటింగ్స్ అవ్వచ్చు, ఫిల్మీ ట్రిక్స్ అవ్వచ్చు, సెలబ్రిటీ ట్రెండ్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. ఇవాళ నేను సినిమాలకు సంబంధించి ఫైర్ ఉన్న సన్నివేశాల్ని ఎలా షూట్ చేస్తారు అనే విషయంగా మాట్లాడదామని రెడీ అయి వచ్చాను. ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లిజనర్స్ కి. మీరే చక్కగా కాల్ చేసి ఫలానా సీన్స్ ఇలా షూట్ చేస్తారండి, నా ఊహ ప్రకారం ఇలా జరుగుతుంది అంటూ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో సినిమాలకు సంబంధించి ఫైర్ అగ్ని, అలా అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, హీరో ఓ డిషిం డిషిం అంటూ సడన్ గా ఫైట్ చేస్తూ ఉండొచ్చు, ఫైర్ లోంచి దూకచ్చు, ఇల్లు కూడా ఒక్కొక్కసారి కాలిపోతుంటుంది, ఆ లోపల వెళ్లి హీరో హీరోయిక్ గా వెళ్లి లోపల ఉన్న వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ ఎలా షూటింగ్ చేస్తారు అది మనకి చాలా సార్లు తెలుసు కదండి. అవన్నీ డ్యూపులు చేస్తారు, పైనుంచి ఏదో లిక్విడ్ వేసుకుంటారు, లేకపోతే ఏదో అదేంటి ఫైర్ ప్రూఫ్ ది పూసుకుంటారు, ఇలా కదా. ఎస్, అవన్నీ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. బట్ మీకు తెలిసినవి నాతో షేర్ చేసుకోండి.

0: అసలు ఏమన్నా ఉంటుందా ఈ సినిమా కానీ ఈ పాట కానీ? యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతాలే, అయితే భానుప్రియ గారి అభినయం అండ్ ఈ పాటలో ఈ సినిమాలో ఆవిడ డాన్స్ ఆవిడ నాట్యం అసలు ఫస్ట్ నెంబర్ వన్ అనుకోవచ్చు ఈ సినిమా హైలైట్. అఫ్ కోర్స్ విశ్వనాథ్ గారి మూవీస్ గురించి మనం చెప్పాలి మాట్లాడాలి అంటే అది ఒక వేరే ఎపిసోడ్, బట్ సినిమాని యాజ్ సచ్ ప్రజెంట్ జనరేషన్ ఎవరైనా చూస్తే గనక అన్డౌటెడ్లీ భానుప్రియ గారు షీ విల్ టేక్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. అంత చక్కటి అభినయము, భంగిమలు, అసలు ఎంత బాగా ఆవిడ డాన్స్ ని, అంటే ఆవిడ పర్సనల్ గా కూడా డాన్సర్ అయితే చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు, దీన్ని అడ్మైర్ చేయగలుగుతారు. అయితే నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది వెంకటేష్ గారు ఈ సినిమాలో ఇలాంటి సినిమాలు ఒకటేంటి చాలా చేశారు. ఎక్కడ హీరో ఎలా అంటే హీరోయిన్ విల్ బి ఇన్ ద ఫ్రంట్, షీ విల్ బి ఇన్ ద లైమ్ లైట్, స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కథ మొత్తం హీరోయిన్ యొక్క లేకపోతే ఆవిడని ఎలివేట్ చేయడానికో లేకపోతే ఆవిడని హైలైట్ చేయడం వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక రీజన్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఈయన ఒక స్టోరీకి సంబంధించి ఒక సపోర్టింగ్ గా అనిపిస్తారు, బట్ హీ విల్ బి ద హీరో అంటే ఆ కాంబినేషన్ ఇలా ఐ థింక్ వెంకటేష్ గారు చాలా మూవీస్ చేశారు అండ్ ద వే హీ క్యారీస్ ఇట్, దాని వల్ల ఇది ఎలివేట్ అవుతుందేమో అని అనుకుంటుంటాను. అది ఆయనకే చెందింది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈయన హీరోగా ఉండాలి, హీరోయిన్ హీరోని కలవాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత చేసి భానుప్రియని ఇంత అడ్మైర్ చేసిన ప్రతి ఒక్కరూ ఎండ్ ఆఫ్ ద మూవీకి వచ్చేసరికి హీరోయిన్ పాత్రలో ఉన్న భానుప్రియ గారు చూస్ చేసుకోలేదు హీరోని అంటే గనక వెంటనే ఆడియన్స్ లేచి చీ అనేసి లిల్లి తిట్టేస్తారు కూడా. అంత మంచి అబ్బాయి అని హౌ కుడ్ యు మిస్ అనేసి ఆ ఎండింగ్ అనేది కుదరదు అనమాట దీనికి. అంత చక్కగా ఆయన పాత్రని క్యారీ చేశారేమో అనిపిస్తుంది. ఎప్పుడన్నా పాత్రలు మనకు వచ్చిన వాటిని ద వే వి ట్రీట్ దెమ్ దాన్ని బట్టి కూడా ఉంటుందేమో. సో అలా ఆయన తెలియకుండా ఎవరైతే ఆ హీరోయిన్ అడ్మైర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఇన్నర్ గా హీరోయిన్ కూడా అడ్మైర్ చేస్తారనమాట. అలా ఉంటుంది ఈయన క్యారెక్టరైజేషన్ చాలా మూవీస్ లో. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ వెంకీ.
1: ఎంత అందంగా ఉన్నావు తెలుసా?
2: పోయి సొల్లాదే.

నైస్ సాంగ్స్ గోయింగ్ గుడ్. మరి మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుసైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో పాటు స్పేషియస్ ప్యాట్రియో సీటింగ్, అసలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి అయితే మటుకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్ బుఫే అవనివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ అవనివ్వండి, ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ మాత్రం గ్యారంటీ. ఇంత ఉన్నప్పుడు మరి దిస్ విల్ బి ద బెస్ట్ లొకేషన్ ఫర్ యువర్ పార్టీస్ అండ్ ఈవెంట్స్. సో మీరు ఫంక్షన్స్ కోసం, పార్టీస్ కోసం, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్ మైత్రీస్ ఇండియన్ కుసిన్. దే ఆర్ సర్వింగ్ ఇన్ 3 లొకేషన్స్, ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. గుడ్. అయితే ఇవాళ నేను ఫైర్ అని మాట్లాడతానన్నాను కదా, సో ఫైర్ గురించి మాట్లాడుతుంటే ఇటీవల నాకు జరిగిన సంఘటన మాట్లాడదాం అనిపించింది. ఫైర్ అలారం, అండ్ దట్ టు ఫాల్స్ ఫైర్ అలారం. ఇంట్లో ఎక్కడ స్మోక్ లేదు, ఫైర్ లేదు, ఏమీ లేదు, అలారం కీప్స్ బీపింగ్ అండ్ ఇట్ టేక్స్, అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, ఒక ఇట్ టేక్స్ అ బ్రేక్ అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి మోగుతుంటుంది. అది స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి. ఆ ఫైర్ అలారం ఎలా మోగుతుందంటే మనిషి మామూలుగా ఏదో ఫోన్ రింగ్ విన్నట్టు విని కూర్చోలేరు. ఆ రింగ్ డీప్ స్లీప్ లో ఉన్న వాళ్ళని కూడా ఒక్క ఫస్ట్ రింగ్ డింగ్ మని లేపేస్తుంది, అండ్ అది మోగిన ప్రతిసారి పెట్టబెట్టుకుని ఇంటి ముందు నుంచోవాలనిపిస్తుంది. సో మీరెవరైనా ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఆబ్వియస్లీ ఫైర్ అలారం, బ్యాటరీ ఇష్యూస్, ఆల్ దిస్ విల్ గో ఆన్, బట్ అలాంటప్పుడు చిన్న చిన్న టెక్స్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? మీరెప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారా? ఉంటే ఆ సిచ్యువేషన్ లో మీరేం చేశారు?

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట. మీకేమన్నా మంచి పాట రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. చక్కటి స్మైల్ ప్రతి ఒక్కరి హక్కు. అందువంతా స్మైల్లోనే ఉంటుంది కదండి. ఎంత లేదన్నా, ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంతో కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు కూడా ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ స్టాండ్ యాజ్ యువర్ ఓన్ సపోర్ట్. నేను చెప్తున్నానని కాదు, ట్రై చేయండి. అండ్ మీ చిరునవ్వుని తిరిగి తెచ్చుకోవాలనుకున్నా, మీ నవ్వుని అందంగా మలుచుకోవాలనుకున్నా, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం అయితే కాల్ చేయడానికి నెంబర్ 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ప్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ప్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. 9726361966 స్టూడియో నెంబర్. మీ రిక్వెస్ట్ సాంగ్స్ చెప్పడానికి, అలాగే నేను ఇందాక అడిగాను ఇంట్లో కానీ ఎక్కడైనా ఫైర్ అలారం, అది ఫాల్స్ అలారం మోగినప్పుడు వాట్ విల్ బి యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ నిమిషానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏంటి. నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తానని చెప్పాను, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ యూ ఆల్. మీరు అసలు ఎలా హ్యాండిల్ చేశారు అలాంటి సిచ్యువేషన్స్ లో? ఎంత లేదన్నా సౌండ్ కే పానిక్ అవుతామండి, అవునా కాదా? పాటలు వింటూ ఉండండి, కూల్ గా ఆలోచించి హాట్ గా ఆన్సర్ చెప్పేసేయండి.

అదండి. సరే మరి నేను చెప్తానని చెప్పాను కదా, మనకి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మరి ఏం చెయ్యగలుగుతాం చెప్పండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఫైర్ అలారం, ఫాల్స్ అలారం, బీపింగ్ కాన్స్టెంట్లీ విత్ ద గ్యాప్, అది పీప్ పీప్ అంటుంది, మన్ని పడుకోలేదు, అది ఏం చేయాలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమీ లేదు, అక్కడ చేయడానికి కూడా ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ వీ ట్రైడ్, మరి ఒక్క ఫైర్ అలారం ఒక్క దగ్గర అనేసరికి ఓకే ఇట్ కుడ్ బి ఫాల్టీ, బ్యాటరీ చేంజ్ కావాలి అని ఆబ్వియస్ విషయం కాబట్టి బ్యాటరీ రెడీగా ఉంటే రీప్లేస్ చేశాం. బట్ స్టిల్ ఇట్ డిడ్ంట్ స్టాప్ దేర్. అసలు తెల్లారి వరకు, పొద్దున 10 వరకు మేము చాలా పేషెన్స్ గా చూసామన్నమాట. అసలు మనం పడుకోలేము అండ్ కాషియస్ గా ఉంటాము, కావాల్సినవన్నీ చేస్తాము అండ్ విల్ సి అంటే ఏంటి ఏంటి ఏంటి అని అసలు అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ వాట్ హ్యాపెండ్ ఇస్, నాకు తెలిసి మా నైబర్హుడ్ లో ఇద్దరు ముగ్గురు కూడా అలా జరిగింది. దెన్ ఐ థాట్ ఎండలండి, మండిపోయే ఎండలు, హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా అవుతుందేమో అని నేనైతే ఓ ఇంకా నా ఫిజిక్స్ బుర్ర కూడా దాంట్లో పెట్టి ఆటిక్ లో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ నో యూవీ రేడియేషన్ ట్రాపింగ్, అంటే రేడియేషన్స్ అనేవి ట్రాప్ అయిపోతాయి, మన కంటికి కనిపించేవు అవి, దే ఎమిట్, అందుకని ఏమవుతుందంటే మనకు తెలియకపోయినా సెన్సెస్ డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అలా ఏమన్నా ఉందేమో, కాస్త ఫ్రెష్ ఎయిర్ ఫ్లో ఉన్నప్పుడు, కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయినప్పుడు బెటర్ గా ఉంటుంది అని ఐ వెయిటెడ్ టెక్సస్ లో. సరే సరే ఇక ఎండ మొదలే, అంతం కోసం మనం వెయిటింగ్ లో ఉండిపోవాల్సిందే. సరే అలా అనుకుంటే ఎంతకీ అవ్వలేదు. సో వాట్ వి ఫైనల్లీ డిడ్ ఇస్, చేసేది ఏమీ లేదు, చేయడానికి ఏమీ కనిపించట్లేదు, ఆబ్వియస్లీ వి నీడే సజెషన్, హెల్ప్ కావాలి అక్కడ. అందుకని దెన్ అప్పుడు మనము ఏం చేసాము అంటే మన నాన్ ఎమర్జెన్సీ లైన్ కి కాల్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వారిని సలహా అడిగాం. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

సింగీతం చిత్రం నుంచి ఈ పాట. సరే, మరి ఫైర్ అలారం అంటే మనం నాన్ ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళు సమయానికి వెంటనే స్పందించారు, విత్ ఇన్ మినిట్స్ వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ యథావిధిగా డ్రిల్ అంతా నడిచింది. ఎలా అంటే మనము అందరినీ బయటికి రమ్మంటారు, వాళ్ళు ప్రాపర్ గా చెక్ చేసి ఎక్కడ ఫాల్ట్ ఏంటి చూసి చెప్పారు. యథావిధిగా సేమ్ థింగ్ నేను చెప్పినట్టే ఫాల్స్ అది. సో మరి ఏం చేయాలి, మొత్తం యూనిట్ ని మార్చాలి అని చెప్పారు. అది ఒకటి రెండు కాదు, మొత్తం ఇంటికి కూడా. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎవరికైనా అసలు జరుగుతాయా, ఎప్పుడన్నా అలా ఉంటుందా? ఐ డోంట్ నో.

పాటలు. ఎవరికిష్టం ఉండవు? అది పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఈస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రావగన్సా టు టెక్సాస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆర్ఆర్ఆర్ మూవీ చూసారు, నాటు నాటు సాంగ్ గురించి మీకు తెలుసు, అలాగే బాహుబలి. అసలు ఇలాంటి పాటలు ఆయన మన ముందు మన దగ్గరికి వచ్చి లైవ్ లో ఆ టీమ్ అంతా పెర్ఫామ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. అది డెఫినెట్ గా మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఈ సాటర్డే 25th July 2026 6 PM ఆన్వర్డ్స్. ఇది వచ్చేసి మన టికెట్స్ కోసం అయితే మీరు tinyurl.com/mmkiravani show అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. దిస్ ఇస్ బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైప్ రేడియో పార్ట్నర్ రేడియో సురభి. సరే, ఆర్ఆర్ఆర్ మూవీ కానీ బాహుబలి మూవీలో కూడా మనం ఫైర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫైర్ కాన్సెప్ట్స్ చాలా చాలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో అసలు ట్రైన్ దగ్గర వాళ్ళు ఫైట్ చేసే విధానము, ఆ వెనక బ్యాక్ లో ఫైర్ ఉంటుంది అండ్ చాలా సార్లు ఇద్దరు హీరోస్ వాళ్ళు ఫైటింగ్ సీన్స్ లో ఫ్రంట్ లో బ్యాక్ లో ఫైర్ మధ్యలోంచే వాళ్ళు వెళ్తూ, అసలు సాంగ్ షూటింగ్ కూడా దాంట్లోనే జరిగింది. ఇవన్నీ ఎలా చేస్తుంటారు? మోస్ట్ ఆఫ్ దమ్ సిజిఐ టెక్నిక్ అంటారు. హాఫ్ ద టైమ్ గ్రాఫిక్స్ అండ్ కెమెరా టెక్నిక్స్ అయిపోయినప్పటికీను ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఇండోర్ లో బ్లూ స్క్రీన్ పెట్టి, గ్రీన్ స్క్రీన్ ఐ థింక్ వాట్ ఎవర్ అది పెట్టి షూట్ చేస్తారు. దానిని అఫ్ కోర్స్ గ్రాఫిక్స్ యూజ్ చేసి రకరకాలుగా చేస్తారు. అయితే ఈ యాక్టర్స్ కోసం వాళ్ళ ఫేస్ మీద ఫైర్ ఎఫెక్ట్ రావడం కోసం ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఆరెంజ్ కలర్ లైట్స్ వాడతారు. ఆరెంజ్ లైట్స్ వేస్తే అది ఆ ఫైర్ ఇట్ గివ్స్ దట్ ఫ్యూయలింగ్ అనమాట. ఆ సెట్ మొత్తం ఇట్ దట్ ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైర్, అది మండుతున్న అగ్ని ఎలా మొహం మీద ఎలా కనిపిస్తుందో అలా వచ్చే విధంగా లైటింగ్ ఎఫెక్ట్ కూడా వేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా మూవీస్ లో స్పెషల్లీ ఈ ఫైట్ సీన్స్ కానీ ఇలాంటి సీన్స్ కానీ చేసేది ఒక ఇల్లు ఇల్లుకే నిప్పు పెట్టేశారనుకోండి, అవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డూ విత్ మీనియేచర్ మోడల్స్. ఎస్, మీరు విన్నది కరెక్ట్, మీనియేచర్ మోడల్స్ చేసి ఫైర్ చేస్తారు. అది కూడా కంట్రోల్డ్ ప్రాక్టికల్ ఫైర్ చేస్తారనమాట. క్లోజప్స్ కి వచ్చేసి జాగ్రత్తగా అది ఐ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు దగ్గర ఉంది, ఒక గుడిసె దగ్గర ఉన్నప్పుడు క్లోజప్స్ లో ప్రాపర్ గా షూట్ చేసి దాన్ని ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని పెట్టి మనిషిలో ఉన్నప్పుడు క్లోజ్ బై ఎంత ప్రొటెక్షన్ తీసుకోవాలో అంత తీసుకుని కంట్రోల్డ్ ఫైర్ అనమాట. అసలు ఆ రిలీజ్ చేసిన గ్యాస్ కానీ ఏదైనా సరే వీళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇమీడియట్ గా ఆ నిమిషం వరకే, అంటే నిమిషం కూడా కాదు కొన్ని సెకండ్స్ వరకే వదిలి తీసేస్తారు. దాంతో పాటు ఏదైనా లాంగ్ షాట్ లో ఇది ఇల్లంతా కాలిపోతుంది అని అనుకోండి, ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎ మీనియేచర్ ఆఫ్ దట్ మోడల్.

సరే, ఫైర్ షూటింగ్ నేను కొన్ని మన మామూలు టీవీ సీరియల్స్, హిందీ టీవీ సీరియల్స్ వాటిల్లో కూడా చూసానన్నమాట. ఆ షూటింగ్స్ అనే విషయాలు ఎలా ఉంటాయంటే, చూస్తే హీరో అఫ్ కోర్స్ హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫైర్ లో దూకేస్తూ ఉంటాడు ఆల్మోస్ట్. అయితే ఫైర్ అదిరిస్తే చెయ్యి అడ్డం పెట్టుకుంటాం కదా, చెయ్యి ఇట్లా మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఫైర్ లోకి దూకుతున్నట్టుగా. సో అలాంటప్పుడు మన ముందు ఆ హీరో ముందు ఒక చిన్న ఫైర్ లాంటిది, ఒక ఏమంటాం మనం బబుల్స్ వదిలినట్టు వదులుతున్నారండి. మనం జనరల్ గా వాటర్ బబుల్స్, సోప్ బబుల్స్ ఉత్తాం కదా, అలా వదిలితే ఆ ఫైర్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అంటే అది దానంతట అదే ఆగిపోతుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ స్ప్రెడింగ్ ఎనీవర్, ఇట్స్ నాట్ స్టేయింగ్ ఫర్ వెరీ లాంగ్, ఇట్స్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సో దాన్ని క్యాచ్ చేసి వాళ్ళు బాగా ఎక్స్ప్రెషన్స్ తోటి మిక్స్ చేసి, అండ్ తర్వాత ఇలాంటి సన్నివేశాలు చాలా ఈజీగా షూట్ చేసినప్పటికీ తర్వాత వర్క్ చాలా ఉంటుంది. దాన్ని ఎలివేట్ చేయడానికి, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఎక్స్ట్రా మనకి దాన్ని ఏమంటాం, సపోజ్ ఏదైనా ఒక ఫైర్ ని ఇలా చిన్న ఫైర్ షూట్ చేశారనుకోండి, దాన్ని పెద్దదిగా చూపించడానికి అఫ్ కోర్స్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫుల్ ఆన్ డ్యూటీలో పడతారు. ఒక 2 feet హైట్ ఫైర్ ని ఒక బిల్డింగ్ హైట్ ఫైర్ లాగా కూడా చూపించడానికి వీలవుతుంది. బట్ బేర్ మినిమం అయితే కొంచెం ఫైర్ ని డెఫినెట్ గా వాడతారు, అండ్ కంట్రోల్డ్ కండిషన్స్ లోనే దాన్ని వాడతారు.

0: ఎందుకంటే ప్రేమ అంట ఇది సినిమా టైటిల్. నేను మీకు వినిపించిన ఈ పాట అందులోంచి అంట. సరే, నేను ఇంకా చాలా చాలా ప్లాన్ చేశాను ఇవాళ ఎపిసోడ్స్ లో, ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయదలుచుకున్నాను. అఫ్ కోర్స్ మీ సహకారం, మీ ఇన్వాల్వ్మెంట్ మరింత కావాలి. సో ప్రస్తుతానికి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి. లాస్ట్ వీక్ మన సేమ్ ఫిల్మీ ఫ్రైడేస్ లో చెప్పుకున్నాం, వరల్డ్ ఈమోజీ డే సందర్భంగా ఈమోజీస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి రైట్ నౌ వాట్ యూఆర్ డిస్కసింగ్ ఫైర్, ఫైర్ సేఫ్టీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫైర్ అలారం అని ఏదో మాట్లాడుకున్నాం కాబట్టి ఫైర్ గురించి దాంతో స్టార్ట్ చేస్తానండి. మనకి కీబోర్డ్ లో చాలా ఉంటాయి ఈమోజీస్, ఎంత చక్కగా వాడేసుకుంటాం అంటే కాన్ఫిడెంట్ గా మన మనసులో మనకు తోచిందని దానికి ఆపాదించి వాడేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నమస్కారం పెట్టే సింబల్ ఉంది చూడండి, అది అన్నిటికి థ్యాంక్స్ అలాట్, అరే ఇంకా చాలరా బాబు, రెండింటికి అదే పెట్టేస్తాం, అలా ఉంటుంది. ఎనీవేస్, సరదాగా చెప్పుకోవడం కాదు కానీ ఫైర్, ఫైర్ అనే సింబల్ ఉన్నప్పుడు ఫైర్ అనే దాన్ని మీరు దేనికి వాడతారు సామాన్యంగా, అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఒరిజినల్ మీనింగ్? అసలు ఎలాంటప్పుడు వాడాలి తెలుసా? తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ట్యూనింగ్ అయి ఉండాలి రేడియో సురభికి ఆల్ ది వే టిల్ 1 PM విత్ మీ ఫిల్మీ ఫ్రైడేస్. ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో ఈమోజీస్ గురించి మరింత మాట్లాడుకుందాం. ముందుగా శ్రోతలకు ప్రశ్న, వన్స్ అగైన్, ఫైర్ ఫైర్ ఫైర్ ఫైర్ ఈమోజీని ఎలా వాడాలి, దాని అర్థం ఏమిటి అదనమాట. సరే, టెక్సస్ స్కూల్స్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American School Cricket starts here. Further information kosam tscb.cricket. Texas School Cricket Board Championship tscb.cricket. Time for a short commercial break. Kalskunnaka, let's continue.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
12: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
14: చందు, మరి వండనా?
13: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
14: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
13: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
15: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
16: గిల్టీ యువర్ ఆనర్.
2: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
16: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. బ్రేక్ వెళ్ళడానికి ముందుగా నేను మీ అందరినీ అడిగాను, మన ఈమోజీస్, మన కీప్యాడ్ లో మన ఫోన్ లో ఉండే ఈమోజీస్ లో ఫైర్ ఈమోజీకి ఉన్న అర్థం ఏంటి, దాన్ని ఏ సందర్భాల్లో మీరు వాడతారు అనేసి నేను అడిగానన్నమాట. నాకు ఇంకా కాల్స్ రాలేదు, బట్ డెఫినెట్ గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఫన్నీ ఈమోజీస్ కానీ, ఎప్పుడన్నా మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి కానీ చెప్పాలంటే తప్పకుండా కాల్ చేయండి. దిస్ ఈస్ ద రైట్ టైం. అయితే నేను ఇందాక చెప్పాను కాబట్టి ఆఫ్టర్ ద బ్రేక్ ఇప్పుడు చెప్పేస్తాను. ఆ ఫైర్ అనేదాన్ని థ్యాంక్ గాడ్ నేను ఆల్మోస్ట్ కరెక్ట్ ఖచ్చితంగానే వాడుతున్నానండి. ఇట్స్ సోయింగ్. ఇప్పుడు సపోజ్ ఈ పాట బాగుందనుకోండి, ఈ సాంగ్ చాలా బాగుందనుకోండి, ఆ ఫైర్ ఈమోజీ పెట్టచ్చట. ఇట్ సేస్ లైక్ నో దిస్ సాంగ్ ఇస్ ఎక్సలెంట్ అనే భావం వస్తుంది ఆ ఈమోజీతో ఒక పాట కల రియాక్షన్ పెడితే. లేదా వెదర్, మనకి డాలస్ లో వెదర్ హాట్ హాట్ గా ఉంటే మనం హాట్ వెదర్ అని పెడతాం. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ కాలర్, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. హలో, ఐ థింక్ వాళ్ళ కాల్ కనెక్ట్ అవ్వలేదు. తిరిగి ప్రయత్నించండి, తప్పకుండా నేను మీ కాల్ ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఆర్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. పాట వేశాక నేను మీతో ఆఫ్ ఎయిర్ కూడా మాట్లాడతానన్నమాట. సరే, మరి ఫైర్ అనే దాని మీద ముగించాలి కదా, మరి ముగిద్దాం. ఆ వెదర్ హాట్ హాట్ వెదర్ అని చెప్పి అంటాం కదా, అలాగే ఎవరన్నా డ్రెస్ సెన్స్ బాగుంది, వాళ్ళ అవుట్ ఫిట్ బాగుంది అంటే కూడా చెప్పచ్చు, ఇలా పెట్టచ్చు. అలాగే దీన్ని ఆసమ్, అమేజింగ్, ఇన్క్రెడిబుల్ ఇలాంటి పదాలకి రీప్లేస్మెంట్ కింద దాన్ని అడుగుతారు, హాట్ అని పెడతాం. తర్వాత ఎక్సైటింగ్ అండ్ ఇంటెన్స్, హై ఎనర్జీ, యాక్షన్ ప్యాక్డ్ ఏదన్నా ఉంటే వాటికి కూడా ఫైర్ సింబల్ లాంటిది వాడచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎల్స్ మీ దగ్గర ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి. నేనేం చెప్పాను ఇందాక, ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ తీసుకొచ్చాను ఇవాళ అన్నాను కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పాట వినిపిస్తాను, ఆ పాట వినండి. ఫుల్ పాట ఆబ్వియస్లీ వినిపించిన, ఎందుకంటే ఇది అదర్ దాన్ తెలుగులో పాట వినిపిస్తున్నాను. అయితే ఇది ఏ లాంగ్వేజ్ ఏంటి అని తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోయినా పర్వాలేదు. తెలుగులో ఈ పాట ఏంటి తెలిస్తే హాయిగా పాడుకోండి, కాల్ చేసి పాట రికగ్నైజ్ చేసి చెప్పండి. నేను ఏ భాషలోనే వేస్తాను పాట, మీరు చక్కగా తెలుగులో పాడేసుకోండి, సేమ్ ట్యూన్ అదన్నమాట.

చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తోంది, ఎక్కడో విన్న పాటే అనేసి. ఖచ్చితంగానండి, ఇందులో తారాగణం చాలా వరకు సేమ్ టు సేమ్. అఫ్ కోర్స్ ఓల్డ్ సాంగ్, సావిత్రి గారి పాట. అయితే మనకి ఇందులో ఏంటంటే, ఏకకాలంలో రెండు భాషల్లో నిర్మించిన చిత్రం అనమాట ఇది. నాట్ లైక్ డబ్డ్, అంటే ఒక భాష నుంచి ఇంకో భాషకి జస్ట్ పాటలు మాటలు డబ్ చేసిన కేటగిరీ కాదు ఈ మూవీ. ఒరిజినల్ సాంగ్ ఇన్ తెలుగు వినేద్దాం. అయితే దానికంటే ముందు నేను మీకు ప్రశ్న ఇవ్వాలి కదా ఈమోజీస్ సెగ్మెంట్ లో. ఇవాళ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక స్టాచ్యూ బొమ్మ, మన ఈమోజీస్ లో స్టాచ్యూ లాగా ఒక స్టోన్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలా కాదు, ప్రామినెంట్ గా కనిపించేది కాదు, ఒక స్టాచ్యూ బొమ్మ ఉంటుంది. అది దేనికి వాడతారు, దాని ఎక్స్ప్రెషన్ ఏంటి, దాని యూజ్ ఏంటి, ఇన్ని ఉన్నాయి కదా మనం పెద్ద వాడము, బట్ డెఫినెట్ గా ఇవాళ ఎపిసోడ్ తర్వాత అందరూ చక్కగా వాడతారండి. ఎనీవేస్, ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, కాల్ చేయాలి 972-636-1966 స్టూడియో నెంబర్. అండ్ హియర్ కమ్స్ అవర్ బ్యూటిఫుల్ సాంగ్.

0: అదండి చెప్పాలా ఎవరన్నా ఈ పాట ఇది తెలియని వాళ్ళు ఉంటారంటారా? మిస్ అమ్మ తెలుగు చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఈ పాట ఇందాక సేమ్ మిస్ అమ్మ తమిళ చిత్రం నుంచి అనమాట నేను మీకు వినిపించిన పాట. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీరు అది వింటూనే తెలుసుకుంటారు అని అనుకున్నాను, ఎంజాయ్ చేసుంటారు. నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ పాటని మీరు గుర్తుంచుకుని వెంటనే పాడగలగాలి. అంటే తెలుగులో పాడారనుకోండి, అది తమిళ భాష వస్తే తమిళ్లో పాడుకోవచ్చు, లేదంటే సేమ్ టు సేమ్ తెలుగులో చక్కగా పాడుకుంటే అది ఒక ఫన్ అదన్నమాట. సరే, నేను కొంచెము ఇందాక ఆఫ్ కోర్స్ స్టాచ్యూ గురించి మాట్లాడి ఇమోజీ గురించి అవన్నీ నేను చెప్తాను. ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఆల్ యువర్ కాల్స్. అయితే కొంచెం డిటోర్ తీసుకుని ఇక్కడ ఒక సన్నివేశం వినిపిస్తాను. ఇది ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేయండి, ఎందుకంటే సన్నివేశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాట్ జస్ట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్, వాట్ ఎవర్ మనం ఈ సన్నివేశంలో వినబోయే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో శ్రద్ధగా వినండి, సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి, ఆ సన్నివేశంలో మీకు అర్థమైంది ఏంటో మాట్లాడుకుందాం. అది కూడా
1: అది ఇసే పెన్ లో ఆర్ ఈ సౌత్ ఇండియన్ స్టైల్ మే నహీ, పల్లు ఇస్ తరఫ్ సే ఆనా చాహియే, ఠీక్ హై? సుశీల్ సర్ ఆప్ ముజే హెల్ప్ కర్ దేనా జల్దీ సే.
2: చలో బేటి,
3: ఆంటీ ఆంటీ హాన్, యే రూపా కి మా కి సారీ హై, వో వహీ పెహన్నా చాహతీ హై.
1: నహీ నహీ, యే హమారీ ఖాన్దానీ ఉసూల్ హై, యే యహీ పెహనేగి. సుశీల్, ఉసే లే జానా జల్దీ సే, టైమ్ హో రహా హై.
2: మాజీ నారాజ్ హో జాయేగి. మాజీ, ఇది మా అమ్మ చీర, ఇది కట్టుకుంటే తన నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది, ప్లీజ్ మాజీ ఈ ఒక్క విషయంలో.
1: నహీ కహానా బస్ కరో, యే సారీ పెహన్ కే జల్దీ సే ఆ జావ్. రూపా, నువ్వు ఉండి నేను రావాలతో
2: మాట్లాడేసి
4: మళ్ళీ వెళ్ళేవంటే దెబ్బలు పడతాయి చెప్తున్నాను. అయిందా సర్వింగ్? లే, బట్టలకి కాదురా, ఫేస్ కి వాల్యూ ఉండాలి. ఇంత చిన్న విషయానికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయడం?
3: ఈ చిన్న విషయం నీకు కావచ్చు రాహుల్, బట్ షీస్ వెరీ సెంటిమెంటల్ అబౌట్ ఇట్. ఈ చీర ఎప్పటి నుంచో దాచుకుని పెళ్లి కట్టుకుందామని వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా అనుకున్నది ప్లాన్ చేసుకుంది. ప్లీజ్, మీ అమ్మ నుంచి నాకు ఎలాంటి ఆశ లేదు, కానీ నువ్వన్న నన్ను అర్థం చేసుకో రాహుల్. రాహుల్, షీస్ వెరీ ప్రెషియస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్.
4: అనిత, ఎక్సైట్ కాకు, అన్నెసెసరీ
3: ఎక్సైట్మెంట్ కాదు రాహుల్.
4: విషయంలో పెద్దవాళ్ల మాట వింటం బెటర్. నీకు తెలియదు, అమ్మ చెప్పినట్లు చేయమను ప్లీజ్.
3: రాహుల్,
4: నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిలాక్స్. పెళ్లి అవని అన్ని నేను చూసుకుంటా కదా, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్.
3: నాట్ అయితే ఓకే, నేను ఇలాగే ఉంటాను, బిగ్ డీల్ కాదు. మహాలక్ష్మి లాగా ఉన్నావు అమ్మా. మా అమ్మ నువ్వైనా చెప్పు, చీర మార్చుకోమంటుంది.
2: ఏమైంది
3: చీరకి? అరే రూపా, ఇంకా మార్చుకోలేదా చీర? పద పద
2: సబ్ లో బెటే, జల్దీ కరో.
5: అమ్మా, ఇది వాళ్ళ అమ్మ చీరమ్మా, వాళ్ళ అమ్మ చీర ఉండనియండి, బాగుంది.
1: మీరు కూడా నా మాజీ, నేను చెప్పాను కదా రూపా, జల్దీ సే జాకే సారీ బదులు, బహుత్ దేర్ హో రహా హై, చలో. చాలా లేట్ అయిపోయింది.
3: నీ మాజీ, ఈ చీర నాకు ఇలాగే బాగుంది.
0: అదండి కాన్సెప్ట్, ఒక చీర మీద చీర మార్చుకోవాలా లేదా అని కాదు. తినేమో తన మదర్ జ్ఞాపకార్థం అంటోంది, అబ్బాయేమో వాళ్ళ మదర్ మాట నెగ్గాలి అంటున్నారు పెద్దవాళ్ళు. సో బతికున్న పెద్దవాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలా, తను మనసులో దాచుకున్న తన ఇమోషన్స్ కి, తన సెంటిమెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మాటకి గౌరవం ఇవ్వలేదనా? సో వాట్ ఈస్ దిస్? ఇలాంటి సిచ్యుయేషన్ లో వేరే ఏదన్నా ఒక సొల్యూషన్ ఉంటుందా? నిజం మాట్లాడాలంటే ఇద్దరి వైపులా దానికి ఈ సిచ్యుయేషన్ కి ఒక ఇది, అంటే ఇద్దరికి మార్కులు పడతాయి, రెండు వైపులా ఉంది వాళ్ళకి వాళ్ళకి దీనికి సంబంధించిన ఆన్సరింగ్, ఎవరికి వాళ్ళకి ఒక సమాధానం ఉంది. ఇది మా ఖాన్దాని విషయం అని పెళ్లి కొడుకు తల్లి అంటుంది, ఇది మా అమ్మ సెంటిమెంట్ శారీ అనేసి పెళ్లి కూతురు అంటుంది. సో ఎవరి భావాలకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ? పెళ్లి కూతురుకా, పెళ్లి కొడుకుకా, లేకపోతే పెద్దవాళ్లకా, లేదా ఇమోషన్స్ కా, సెంటిమెంట్స్ కా, లేదా ఇంకేదన్నా ఒక సొల్యూషన్ ఉంటుందా ఇలాంటి సిచ్యువేషన్స్ లో? అదనమాట. ఇంతకీ సినిమా పేరేంటి? ఇవన్నీ మీరే చెప్పాలి నాకు. 9726361966 స్టూడియో నంబర్. సరే, ఇంత పెళ్లి హడావుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెళ్లికి సంబంధించినవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఎక్కడ ఏంటి అంటే సనాస్ వెడ్ మీ గ్లామ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ సనాస్ ఇన్వైట్. వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్ప్రో బ్రాట్ యూ బై సనాస్ వెడ్ మీ గ్లామ్. అబర్లీ రాఫెల్ గివేవేస్ ఉన్నాయి. లైవ్ ఫ్యాషన్ షో, ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్ ఆర్ ఆల్ రెడీ. ఎంత రెడీగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ టు వెల్కమ్ యూ ఆల్. బి అమాంగ్ ద ఫస్ట్ 350 విజిటర్స్ టు రిసీవ్ కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్ ఫిల్డ్ విత్ వెండర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్. ప్రతి గంటకి అవర్లీ రాఫెల్ గివేవేస్ ఉన్నాయి. మరగతం హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యూర్ సిల్క్ కంచిపురం క్లచ్, సుకృతి హెరిటేజ్ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ మేడ్ ఆఫ్ 92.5 హాల్ మార్క్ సిల్వర్ విత్ 22 క్యారెట్స్ గోల్డ్ కోటింగ్, హౌస్ ఆఫ్ నైషా చికెన్ కారీ కుర్తి. ఈవెంట్ ఫ్రీ ఎంట్రీ, లైవ్ ఫ్యాషన్ షో, షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, గుడీ బ్యాగ్స్, ఫ్రీ ఎంట్రీ, అఫ్ కోర్స్ ఫ్రీ పార్కింగ్. July 26th, అయితే వెన్యూ ఎక్కడ? ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్.

0: అదండి, ఇందాక నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చాను, సినిమా ఏంటన్నాను, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా మీరు ఆలోచిస్తున్నట్టున్నారు ఏ మూవీ ఏంటి అని. అఫ్ కోర్స్ మీకు హెల్ప్ చేయడం నా బాధ్యత కాబట్టి కమర్షియల్ బ్రేక్ తర్వాత ఆ సినిమా నుంచి పాట వినిపిస్తాను. అప్పుడు ఏదన్నా క్లారిటీ కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ పాట వింటూనే మీరు చెప్పేయచ్చు అనమాట ఏ మూవీ అనేసి. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది సైలెంట్ గా ఉంటారు, గుదిబండలాగా, రాతిలాగా, ఏ చలనం లేకుండా. అలాంటప్పుడు వాడొచ్చండి ఆ ఇమోజీ. ఏం లింక్ చేశాను కదా, ఇందాక ఒక ఇమోజీ గురించి అడిగాను. ఒక స్టోన్ స్టాచ్యూ అనమాట, దట్స్ కాల్డ్ యాజ్ మోయ్ అనేసి. ఇది వచ్చేసి ఒక ఫేమస్ స్టాచ్యూ, చిలీలో ఉన్న ఒక ఫేమస్ స్టాచ్యూ అనమాట. దీన్ని మన కీబోర్డ్ లో మనం ఎప్పుడెప్పుడు వాడచ్చు అంటే గనక, సంబడి ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉన్నప్పుడు, లేదా ఏదన్నా ఆర్గ్యుమెంట్ కి మనం చలించట్లేదు, వీఆర్ నాట్ రియాక్టింగ్ టు ఇట్ అన్నప్పుడు, స్ట్రాంగ్ ఆర్ సాలిడ్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు, అలాంటప్పుడు ఆ స్టోన్ సింబల్ పెడతారనమాట. అంటే మీరు వాదించుకోండి, ఐ ప్రిఫర్ టు స్టే క్వయట్ అని చెప్పడం అనమాట. ఏదైనా గ్రూప్ లో డిస్కషన్స్ అవుతున్నాయనుకోండి, ఓకే చేసుకోండి, యూ క్యారీ ఆన్, బట్ ఐ విల్ నాట్ రియాక్ట్ అన్నట్టుగా. సో దీనికి ఒక ఐరోనిక్ రియాక్షన్ లాగా అనమాట, ఇమోషన్లెస్ అలా. సరే, మరి మనం అలా ఉండలేం కదా. ఇంతకటి సిచ్యువేషన్ కి మీ రెస్పాన్స్ ఏంటి? డూ కాల్ అండ్ టెల్ మీ. పెళ్లిలో ఎవరి మాట ఎక్కువ చెల్లాలి? పెళ్లి కూతురా, పెళ్లి కొడుక, పెద్దలదా, సెంటిమెంట్స్ దా, ఇమోషన్స్ దా? ఆహ్, టూ మెనీ ఇన్ వన్ గో.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. ఆయుర్వేదం ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అదండి ఆనందమేన అంటే ఆనంద్ మూవీ నుంచే పాట అదన్నమాట సంగతి. సో ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ కూడా ఆనంద్ చిత్రం నుంచి. రూప పెళ్లి కోసం చీర కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇది కాన్సెప్ట్ అండి, ఇది ఆమె క్యారెక్టర్. అంటే తనకు నచ్చిన విషయాన్ని తను ఎక్కడా ఎవరికీ లొంగలేదు, అంటే తన మాటకు ఒక వాల్యూ ఉండాలని అనుకుంది. తన సెంటిమెంట్ కి, అంటే మదర్ అనేది ఒక సెంటిమెంట్, అది బతికున్న మదరా లేదా స్వర్గస్థులైన వారా ఏంటి అనేది కాదు, తన సెంటిమెంట్ అది. దానికి అందరూ వాల్యూ ఇవ్వాలి, ఎస్పెషల్లీ తను చేసుకుపోయేవాడు మరింత దానికి సహకరించాలని కోరుకుంది. అక్కడ తనకి ఆ సపోర్ట్ కనిపించలేదు. సో పెళ్లి ముందు పెళ్లి తర్వాత అంటూ అలా మార్పులు ఉండవు, ఎప్పుడైనా అందరిది సహజీవనం, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే ఉండాలి. అది ఆమె ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్స్. సో ఇప్పుడు సపోర్ట్ చేయని వాడు రేపు పొద్దున కూడా చేస్తాడన్న గ్యారంటీ లేదు. సో వై షుడ్ ఐ ఈవెన్ లిజన్ టు హిమ్ అనేసి అనుకుంది. అది ఆ సినిమా పరంగా మాత్రమే. ఓకే, ఆ సిచ్యువేషన్ లో రూపా క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా కరెక్ట్ గా చేసింది. ప్రతి ఒక్కళ్ళు ఆమెని సపోర్ట్ చేస్తారు, ఆడ మగ ఎవరైనా సరే. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇటువంటి సీన్ ప్రస్తుత కాలమాన పరిస్థితులకి చెల్లుతుందా? ఇప్పుడున్న ట్రెండ్ 2026 లో ఇలాంటిది ఒక సీన్ పెడితే నిజంగానే అందరూ అలా రియాక్ట్ అవుతారా, అంత సరిగా చూస్తారా? నేనేమంటానంటే, ఆన్ లైటర్ నోట్, కంప్లీట్ గా లైట్ గా తీసుకుని ఒక ఈజీగా ఫన్నీగా చెప్పాలి అనే దృక్పథంతో చెప్తున్నానన్నమాట. సో వెల్కమ్ టు ఇట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. బట్ మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు సపోజ్ అంత సెంటిమెంట్ గా కాకుండా ఇలా టూ డిఫరెంట్ కల్చర్స్ లో పెళ్ళున్నప్పుడు, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్నప్పుడు అలా క్లాష్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఎవరిది ఏం చేయాలి అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది అసలు సీనేనా? అంత సీన్ ఉంటుందా ఈ సీన్ కి? అది నా క్వశ్చన్. మరి మీ ఆన్సర్?
1: ఏమైనా పనుందా?

అదండి. సో అలాంటి కాన్సెప్ట్ ప్రజెంట్ జనరేషన్ లో ఎవరన్నా ఫేస్ చేయాల్సి వచ్చినా, అలాంటిది ఫేస్ చేసినా వారి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే గనక, చిల్ మమ్, ఐల్ డూ ద జస్టిస్, నేను అన్ని కట్టుకుని చూపిస్తాను, నేను ఇన్ని అకేషన్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఇవాళ రేపు ఒక పూట కాదండి, మినిమం 5 డేస్ సెలబ్రేషన్, బ్యాక్ టు ట్రెడిషనల్ డేస్, చక్కగా అన్ని సందర్భాల్లోనూ వాళ్ళు దానికి న్యాయం చేస్తాం, అటు సౌత్ ఇండియన్, ఇటు మన నార్త్ ఇండియన్, అన్ని కట్టుకుంటాం, అన్నిటికీ న్యాయం చేస్తాం, చిల్ మామ్ అంటారన్నమాట. ఇప్పటి జనరేషన్ మీరు అడిగారనుకోండి, ఒక్క కాస్ట్యూమ్ తో ఏం సరిపోతుంది చెప్పండి. దే వాంట్ మోర్. ఇన్ఫాక్ట్ దే ఆర్ డూయింగ్ ద ఫ్యూజన్ స్టైలింగ్ కూడా చేస్తూ ఉన్నారు చాలా వరకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను మరొక విషయం చెప్తాను, అలా అమ్మ చీరలు పదిలంగా దాచుకుని మరీ స్పెషల్ అకేషన్స్ లో కట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే మటుకు వాళ్ళు జెమ్స్ అండి. ఎవరండి ఇవాళ రేపు అసలు నిజంగా అడిగినా సరే కట్టుకోరు, అమ్మ ఎదురుగా కూర్చుని సెలెక్ట్ చేసిన చీరనే వాళ్ళు కట్టుకుంటారో లేదో డౌట్. అలాంటిది ఇంత పెద్ద సీన్ పెట్టామంటే సినిమాలో ప్రెసెంట్ గా అయితే ఐ డోంట్ థింక్ పీపుల్ కనెక్ట్ అవుతారు అని నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక్కళ్ళేంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అసలు ఫుల్ లాన్ ఒక రేంజ్ లో రెడీ అయి వస్తున్నారు కదా, మరి ఎలా సెట్ అవుతుంది చెప్పండి. ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైతే అంత ఫీల్ అవ్వరు, అంత ఇదిగా ఉండరు. అండ్ దే విల్ సే ఇట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్ అండ్ వీల్ హ్యాండిల్ ఇట్ అంటారు అంటారు కదా ప్రజెంట్ జనరేషన్ కి. నాకు ఇంకా వాళ్ళు దే ఆర్ బోర్న్ విత్ కాన్ఫిడెన్స్ అని, ఇంకా మంచి కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉన్నారు అనేసి నేను అంటాను. ఎనీవేస్, మనం బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. నేను ఒక పాట వినిపిస్తాను, ఇది మీరు తెలుగులో పాడగలిగితే పాడి ఎంజాయ్ చేయండి, హిందీలో వినిపిస్తున్నాను పాట, హిందీ వస్తే హిందీలో కూడా ఎంజాయ్ చేయండి. అయితే ఈ పాట ఏ మూవీలోంచి తెలిస్తే కాల్ చేయండి.

అదండి మంచి పాట కదా ఇది కూడా. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి మీరు విన్న ఈ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినిపించాను. ఒకటి హిందీలో వినిపించాను, హిందీలో దాన్ని షోలే షోలే షోలే అన్నారు, తెలుగులోనేమో కోడి కోడి కూడా ఎత్తర జెండా, బేసిక్ ఎత్తర జెండా పాట అన్నమాట. మీరు వినగానే క్యాచ్ చేశారని అనుకుంటున్నాను. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ షో టుడే. నాకైతే కాలర్స్ కాల్ చేసి చెప్పారు బాగుంది, పొద్దున్న నుంచి వింటున్నాము, కాన్సెప్ట్స్ బాగా నచ్చుతున్నాయని చెప్పారు. అయితే జస్ట్ ఇప్పుడే ఒక కాలర్ నాకు కాల్ చేసి చెప్పారు ఈ పెళ్లిళ్లలో ఇప్పటికే అవుతున్నాయండి, నేను చెప్తుంటే మీరు నమ్మాలి అని కూడా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఐ డోంట్ నో మరి ఇండియాలో పెళ్లిళ్లలో మరి ఎలా చేసుకున్నారో తెలీదు, బట్ డెఫినెట్ గా రీసెంట్ గా కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఒక సిల్లీ ఇష్యూ మీద, చీరల మీద కాదు నగల మీద జరిగింది, దాని మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగింది అనేసి. అబ్బా ఇలాంటివేవో లాస్ట్ మినిట్ లో చేసుకుంటే మనం ఇక్కడి నుంచి టికెట్లు వేసుకుని మరీ ఇండియా వెళ్తాం కదా పెళ్లిళ్ళు అవుతున్నాయని, మన పరిస్థితి ఏంటి తీవుడా అంతే కదా. ఎనీవేస్ అందరూ బాగుండాలి, ఎండ్ ఆఫ్ ది డే రైట్ పార్ట్నర్స్ దొరకాలి అని మాత్రమే ఆశిస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందుగానే ఏకభావం లేదు అని చెప్పి విడిపోతుంటే దట్స్ దేర్ చాయిస్, దే చోజ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దేర్ లైఫ్, అది పెళ్లి ముందే జరగడం మంచిది. ఎనీవేస్ అందరికీ మంచిగా వాళ్ళ భావాలకు తగిన వాళ్ళు దొరకాలని మాత్రమే నేను కోరుకోగలను. సరే మీ దగ్గర కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, దీనికి ఇంత డెప్త్ ఉందా అనుకుంటాను చూడండి, అలాంటివి ఉంటే చెప్పండి. నేను ఇది ఎందుకు చెప్పాను ఇవాళ అంటే గనక నాకు ఈ మధ్య ఒక రీల్, ఇది కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, రీల్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అది ఏఐ జనరేటెడ్ రీల్స్ కదా విపరీతంగా. సో ఇలాంటి ప్రతి సినిమా మధ్యలో వెళ్లి ఆ స్లైడ్స్ మధ్యలో మనం దూరొచ్చు అనమాట, అది మన ఫేస్ పెట్టుకుని మనమే వెళ్లి ఆ సినిమా మొత్తం మార్చేస్తాం, ఆ సీన్ మొత్తం మార్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కట్టప్ప కిల్డ్ బాహుబలి, అయితే ఆ బాహుబలిని కట్టప్ప చంపకుండా ఆపేయడం అనమాట. అలా అలా బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సీన్స్, అది గనక లేదు అంటే సినిమా మొత్తం మారిపోతుంది కదా. మరి అలాంటి మస్తు ట్రెండింగ్ లో ఉన్నాయి లేండి అలాంటి రీల్స్ ఇప్పుడు. సరే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మరి ఈమోజీస్ సంగతి ఏంటి, మనం ఈమోజీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతలు ఎవరైనా ఉంటే గనక వారి కోసం నేను ఒక క్లౌన్ ఫేస్ ఈమోజీ గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ క్లౌన్ ఫేస్ అంటే రెడ్ చీక్స్ తో ఒక క్లౌన్ బొమ్మ లాగా ఉంటుందన్నమాట, జోకర్ లాంటి ఫేస్ అనమాట, దాన్ని ఎటువంటి సందర్భాల్లో వాడచ్చు ఆ ఈమోజీని తెలిస్తే కాల్ చేయండి.

చక్కటి పాట. వకీల్ సాబ్ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. సరే, మనం కాన్సెప్ట్ డ్యూయల్ లాంగ్వేజెస్ లో ఒకే పాట వింటున్నాం ఇప్పుడు. ఆ కాన్సెప్ట్ నేను ముందుకు తీసుకువెళ్తాను, బట్ మరొక్కసారి శ్రోతలకి ఏంటి అంటే గనక ప్రశ్న, ఒక ఈమోజీ ఉంటుంది మనం రెగ్యులర్ గా మన ఫోన్ లో ఇక్కడ అక్కడ వాడుతూ ఉంటాం. ఆ ఈమోజీ ఏంటంటే క్లౌన్ ఫేస్. దాన్ని ఏ సందర్భాల్లో మీరు వాడతారు? ఫన్నీగా ఉందని వాడతారా? దేనికి వాడతారు? దాని ఒరిజినల్ మీనింగ్ మీకు తెలుసా? తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే ఈ పాట వినండి. ఇది తెలుగులో మీరు పాడగలిగిన, తెలుగులో ఈ మూవీ పేరు తెలిసినా కాల్ చేయండి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా కోమరిక సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
6: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
10: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్నో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ, యువర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM టు 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, అలాగే ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ సండేస్ అంటూ నేను మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. 3 గంటల పాటు హంగామా చేసేస్తూనే ఉంటాను. ఒకటి రెండేంటండి, ఎట్ ఏ టైం చూసారా నేను ఎన్ని కాన్సెప్ట్స్ నడిపిస్తున్నాను ఇందాకటి నుంచి? అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇన్ని కాన్సెప్ట్స్ లో డెఫినెట్ గా అందరికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. ఈమోజీస్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, పాటల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, నేను చెప్పిన కాన్సెప్ట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎన్ని విషయాలు చూసారా ఇందాక నుంచి మనం ఎంత సరదాగా ఫుల్ ప్యాక్డ్ 3 అవర్స్ నడిపించుకుంటూ వస్తున్నాం. ఆల్మోస్ట్ సమయం స్టూడియోలో 12:35 అవుతోంది, అంటే మనకి లాస్ట్ 1/2 అవర్ సెగ్మెంట్ మాత్రమే ఉంది. సో మీరేమన్నా షేర్ చేసుకోవాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా, ఏ విషయం చెప్పాలన్నా, దిస్ ఇస్ ద రైట్ టైం. అలాగే ఈసారి నుంచి నేను ఒకటి అనుకుంటున్నానండి, సామాన్యంగా మనము పలానా టైంకి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 AM మీరు ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్ కి రీచ్ అయిపోయే టైం ఆల్మోస్ట్, అలాంటప్పుడు ఫోన్ చేసి మరీ మీరు రిక్వెస్ట్ అడగలేరు కదా పాటలు. అందుకని వెల్ ఇన్ అడ్వాన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరు ఇప్పుడే అడిగేస్తే కూడా నేను స్టోర్ చేసి పెడతాను. లేదా యూ స్టిల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట, ఇన్స్టా పేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా. మన రేడియో సురభి ఎక్కడైనా సరే సేమ్ నేమ్ తో ఉన్నాము మనం అందరం. రేడియో సురభి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో. సో మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కూడా మీ రిక్వెస్ట్ సాంగ్ ని పెట్టచ్చు, లేదా ఎవరికైనా డెడికేట్ చేస్తున్నాం ఈ పాట అంటే దాని గురించి కూడా చెప్పవచ్చు. సరే, మరి ఇందాక నేను పాట తమిళ్లో వినిపించాను, తెలుగులో వినిపించాను, రోజా చిత్రం నుంచి పాట వినిపించడం జరిగింది. మరి కాసేపు ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి, ఏదైనా సొల్యూషన్ ఉందా మీ దగ్గర? సో సన్నివేశం వినండి, సినిమా పేరేంటో తెలిస్తే చెప్పండి. మీ దగ్గర ఈ సన్నివేశానికి ఒక సొల్యూషన్ ఉంటే ది బెస్ట్ అండి, అదే కావాలి మాకు. ఏదైనా పర్లేదు, సిల్లీగా ఉన్నా పర్లేదు, సొల్యూషన్ మాత్రం చెప్పండి. సో హియర్ కమ్స్ ద సీన్.
1: కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో ఉన్నానని ఏంటో
4: ఫ్రెష్ అండి.
1: మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాల్ అన్ని పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు.
4: ఏండి దీన్నేం చేయమంటారు?
1: స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చే. ఎంత?
4: 10 రూపాయలండి.
1: కారణం లేదా?
4: లేదండి.
1: ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు ఇళ్ళకే తగ్గనండి.

0: రావట్లేదే.
1: మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వ్యవసాయ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఆ బండ ఎలా లోపల రాకని నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి
0: ప్రతి బోడు పోయింది చెడు. ఇట్స్ స్కామ్ పాంజిగా దొరిసినలే.
2: అదండి ట్రైన్ లో కిటికీ బయట కొన్న కొబ్బరి బోండం వితౌట్ స్ట్రా ఎలా తాగాలి అనే కాన్సెప్ట్ మీద ఆ బోగిలో ఉన్న వాళ్ళందరూ చర్చిస్తున్నారు. విసుగొచ్చి విసిరేసిన కొబ్బరి బోండం పోల్కి తగిలి ఇంకొకరి బుర్రకి తగిలి తిరిగి చేతికి వచ్చింది. ఇక్కడైతే రాజమౌళి గారు ఫిజిక్స్ వాడారు, బట్ ఇన్ జనరల్ ఈ సిచ్యువేషన్ లో సొల్యూషన్ ఏదన్నా ఉందా మీ దగ్గర ఉంటే చెప్పండి. అయితే నేనేమంటానంటే, ఇందాక నేను ఒక ఈమోజీ అడిగాను కదా మిమ్మల్ని, క్లౌన్ ఫేస్ అనేది, అదండి ఆ ఈమోజీ ఇక్కడ వాడుకోవచ్చు. ఎలా అంటారా, మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది అలాంటి సందర్భాల్లో ఇఫ్ యు మేక్ ఎ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ యూజ్ దిస్ ఈమోజీ. మరింత మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమా పేరేంటి,

ఈ పాట అయితే మటుకు టెంపర్ మూవీ నుంచి. నేను ఇందాక మీకు వినిపించిన సన్నివేశం మటుకు మర్యాద రామన్న చిత్రం నుంచి. అందులో సునీల్ యొక్క పాత్ర అన్నమాట. కొబ్బరి బోండం చక్క ట్రైన్ బయటకు వెళ్ళిపోతుంది, ట్రైన్ బయట ఉంటుంది, అది ట్రైన్ లోపలికి వస్తుంది. అదైతే లాజికలీ ఎంతవరకు అది కరెక్ట్ ఏంటి అనేది పక్కకు పెడితే ఫన్ మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్, చాలా బాగుంటుంది మూవీ కూడా. స్టార్టింగ్ టు ఎండింగ్ చక్కగా ఫన్ బేస్డ్ మూవీస్. నాకు అలా కొంచెం ఆహ్లాదకరమైన సినిమాలు అప్పుడప్పుడు చూడాలనిపిస్తూ ఉంటుందండి. చాలా అసలు ఆ కామెడీ ఎక్కడ పోయిందో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. బట్ బ్యాక్ టు అవర్ పాయింట్, ఇప్పుడు ఏంటంటే మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు అటువంటి క్లౌన్ ఫేస్ ని వాడచ్చు అన్నమాట. అలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయండి. అంటే ఇది చెప్తే ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలీదు. ఒక సిల్లీ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు కెమిస్ట్రీ పేపర్ కి ప్రిపేర్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారా? ఉంటారండి, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు వాడచ్చు ఈ సిల్లీ మిస్టేక్ కాదు బ్లండర్, అలాంటప్పుడు ఈ క్లౌన్ ఫేస్ బొమ్మ వాడచ్చు అన్నమాట. అలాగే మనము మరొకొకసారి అంటుంటాం, తెలిసి తెలియని గాలి వార్తలు ఎన్నో నమ్మేసి మోసపోతూ ఉంటాం చూడండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాడు నిజమని నమ్మేస్తాం, ఏకి ఒరిజినల్ కి తేడా తెలియకుండా మోసపోతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఇలాంటి ఫేస్ ని పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం అది సర్కాజం గురించి లేదా ఫేక్ అండ్ ఒక రిడిక్యులస్ బిహేవియర్ ఎవరిదన్నా ఉంటే దానికి కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్ లాంటిది అన్నమాట ఇది. అబ్బా అబ్బా అబ్బా, ఎంతుంది కదా.

నైస్ సాంగ్ కానీ కాస్త స్లోగా అనిపించింది నాకు. రాజారాణి చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. సరే, పాటలైతే నేను కంటిన్యూ చేస్తాను, అలాగే మాటలు కూడా. ఇందాక నేను సెగ్మెంట్ స్టార్టింగ్ లో ఒకటి మాట్లాడాను, ఇన్ఫాక్ట్ ఇప్పుడే ట్యూనింగ్ ఇన్ శ్రోతల కోసం ఆ ప్రశ్న మరొక్కసారి. ఇవాళ నేషనల్ డ్రైవ్ త్రూ డే. అయితే ఈ డ్రైవ్ త్రూ లో మనకి చాలా ఉన్నాయి, చుట్టుపక్కల కాఫీలు ఉన్నాయి, అన్ని బర్గర్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ హ్యావ్ ఇట్, ఐస్ క్రీమ్స్ అన్ని దొరికేస్తాయి ఈజీగా. అయితే దొరకంది ఏంటి, దొరికితే బాగుంటుంది అని మీకు అనిపించే ఐటమ్ ఏంటి? నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఇండియన్ స్టైల్ చాయ్, పకోడా, ఇడ్లీ, కాఫీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మంచి బిర్యానీ, లేకపోతే వాట్ ఎవర్ వి విష్ ఫర్, అలాంటివి రెడీగా డ్రైవ్ త్రూలో ఉండాలే. కానీ అలా పికప్ చేసుకుని ఇలా రేడియో సురభిలో పాటలు వింటూ చక్కటి కాన్సెప్ట్స్ కి కనెక్ట్ అవుతూ సరదాగా మీ డ్రైవ్ అలా గడిచిపోతుంది. ఎంత దూరమైనా ఈజీగా ప్రయాణం చేసేయచ్చు, ఏమంటారు? సో అలాంటి స్పెషల్ ఐటమ్, మీ ఫేవరెట్ ఏదైనా డ్రైవ్ త్రూలో ఉంటే బాగుంటుంది అనిపించేది ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్.

బ్యూటిఫుల్ సాంగ్ అర్జున్ సురవరం చిత్రం నుంచి ఈ పాట. బాగుంది, గోయింగ్ గుడ్. పొద్దున్న నుంచి మనం మల్టిపుల్ కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం. ఇన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది, ఫలానా ఇది మీకు అంటే ఈ దీనికి ఎక్కువ కనెక్ట్ అయ్యాం ఇవాళ ఎపిసోడ్ లో అని మీరు ఏదన్నా ఒక విషయం గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద టైమ్, 9726361966 స్టూడియో నెంబర్. పొద్దున్న నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం, ఇందాక చెప్పినట్టుగా డ్రైవ్ త్రూ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మన ఫైర్ అలారం, ఫాల్స్ అలారం, ఫైర్ అలారం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయంగా మాట్లాడుకున్నాం, అలాగే సినిమాకి సంబంధించి ఫైర్ ఉన్న సన్నివేశాల్ని ఎలా షూట్ చేస్తారు అని మాట్లాడుకున్నాం. ఇందాకైతే అది హైలైట్ అండి, సినిమా ఒక సన్నివేశం వినిపించాను ఆనంద్ మూవీ నుంచి. చీర కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రూప, అటువంటి రూపలు ఇంకా ఉన్నారా ప్రజెంట్ జనరేషన్ లో, ఆ సీన్ కి అంతే వెయిటేజ్ ఉంటుందా అని నేను అడిగిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ స్టిల్ ట్రూ, ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. చీరే కాదు, నగలైనా కాదు, ఏదైనా సరే ఒక విషయానికి వాళ్ళు అనుకున్నారు అంటే దానికి తగినట్టుగానే కట్టుబడి ఉంటారు అనేసి, పెళ్లిళ్లలో ఇలా ఇప్పటికీ సేమ్ సిచ్యుయేషన్ కంటిన్యూయింగ్ అంటూ నాకు సపోర్ట్ గా ఐ మీన్ అలా కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. సో ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ తో ఇవాళ భలే సరదాగా సాగింది సెగ్మెంట్. ఏదైనా ఒక సెగ్మెంట్ నేను చేసినప్పుడు నేనెంత సాటిస్ఫైడ్ ఉన్నాను అనేది కూడా ఒకటి ఉంటుంది, దట్స్ మై టేక్ హోమ్. నాకు మీ నుంచి వస్తుంది రెస్పాన్స్ డెఫినెట్ గా, ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అవుతారు, దాని విధంగా ఇది బాగుంది అని చెప్తారు. అట్ ద సేమ్ టైం ఐ ఎంజాయ్ వెన్ ఎవర్ ఐ డూ ఎవ్రీ సెగ్మెంట్. ఇవాళ అయితే ఫుల్ ఆన్ 3 అవర్స్ ఎక్కడా బ్రేక్ లేకుండా బోల్డ్ కాన్సెప్ట్ సైమిల్టేనియస్ గా నడిపి తీసుకురావడం వల్ల ఐ ఎంజాయ్డ్ ఇట్ అన్ని టైప్స్, అన్ని టైమ్స్ అనొచ్చు, మల్టిపుల్ టైమ్స్ అని. సో లెట్ అస్ కీప్ ఇట్ గోయింగ్. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు. నేనైతే మంచి పాటలు వినిపిస్తూ ఇక్కడే 1 గంట వరకు ఉంటాను. If you have anything, do call me. And tappakunda mimmalni ee Sunday afternoon 4 PM in Super Sundays kalusukuntanu. Stay tuned to Radio Surabhi. Enjoy your days. Have a nice weekend ahead.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit India Bazaar in McKinney Fort Worth and Austin stay connected with India Bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on WhatsApp Instagram and Facebook search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
6: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా
5: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
7: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
5: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా
9: ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గర ఉన్న అర్వింగ్ సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి

Hello, hello, hello, Dallas. Yalla unna randaru. How is everybody doing this fine afternoon? Enjoy chestunnam kada, a little respite from the hot weather. Ee weekend ta suryudu bhagabhaga mandipayadu. Aa tarvata Friday ki he decided that yes, I will not ఈ రోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నట్టు అలా కొంచెం మబ్బుల వెనకాలకి వెళ్ళి హీఈస్ రెస్టింగ్ అనిపించింది. అండ్ వీఆర్ ఆల్సో రెస్టింగ్ బికాస్ వీక్ మొత్తం అసలు వేడి సెగ ఎండ అసలు విపరీతంగా ఉండింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వెదర్ అండ్ ఐ హోప్ ఈ వీకెండ్ వెదర్ ఇలానే ఉంటుంది అని. నేను ఇంకా వెదర్ చెక్ చేయలేదు బట్ టుడే అయితే అలానే ఉంది అని చూశాను. సో హోప్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఎంజాయింగ్ ద వెదర్ యాజ్ వెల్. వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్ దిస్ ఆఫ్టర్నూన్? 972-636-1966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం 1:11 PM and I am here with you until 4 PM only on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. Sounds like home.

ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే 1 month అగో ఈ పాట రిలీజ్ అయింది, దీని ఫస్ట్ లుక్ లాట్స్ ఆఫ్ మంత్స్ అగో రిలీజ్ అయింది, గుర్తు కూడా లేదు నాకు. ఆ తర్వాత ఇంకా పాటలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, బట్ ఐ డోంట్ సీ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది. డు యూ గైస్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ దిస్ మూవీ? 9726361966. అండ్ ఈ పాట చూసినప్పుడల్లా ఆర్ ఆల్ దీస్ స్టోరీస్ చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ little soft corner anmata for all these NRI love stories. What do I mean by NRI love stories is masters ki college kochi tarvata they meet each other in the college, they fall in love, and then aa tarvata they get married, you know. That is my favorite type of love story, and vinadaniki kuda naaku chaala interesting ga anipisthayi alanti love stories as opposed to the regular ones. I know each story is different and ప్రతిదానికి దాని ఓన్ ఖాసియత్ ఉంటుంది అని, బట్ ఐ ఆల్సో ఫీల్ లైక్ ఈ మాస్టర్స్ కు వచ్చే లవ్ స్టోరీస్ కు ఒక వేరే వైబ్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అన్నది ఎప్పుడు నేను ఆలోచించలేదు, బట్ సమ్హౌ ఇట్ ఫీల్స్ వెరీ how should I say endearing అన్నట్టు టు లిసన్ టు దట్ స్టోరీ. ఆర్ మేబీ కాలేజ్ స్వీట్ హార్ట్స్ ఆల్సో, అండర్ గ్రాడ్ is a good time, or like inter also is a good time. It's always very fun to listen to those stories. Meedi kuda alanti story na where you met in college and then got married eventually, like one rose, life is a bed of roses. 9726361966.

కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఆర్ రూలింగ్ ద రోస్ట్ రైట్ నౌ. మనకి కిరణ్ అబ్బవరం గారి సినిమా వస్తోంది, తర్వాత వీసా ఉంది, తర్వాత ఇదయం మురళి, విచ్ ఇస్ హృదయం మురళి, దాని తర్వాత ఇందాక సంచారమే ద మూవీ, ప్రియా అండ్ వైష్ణవి చైతన్య అండ్ ఆనంద్ దేవరకొండస్ ప్రియ సఖి ఎపిక్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా. సో వెరీ క్యూరియస్ వీటి స్టోరీస్ అన్ని సేమ్ గా ఉంటాయా, డిఫరెంట్ గా ఉండబోతున్నాయా, హౌ ఈస్ ఎవ్రీబడి డీలింగ్ విత్ దీస్ స్టోరీస్ అని. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ బికాస్ ఇది ఎలా అనిపిస్తుందంటే ఇట్ ఫీల్స్ లైక్ ఒక జనరేషన్ ఆఫ్ కిడ్స్ హ్యాస్ మెచ్యూర్డ్ అండ్ నౌ దే ఆర్ రైటింగ్ ద స్టోరీస్ అని. మెచ్యూర్డ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గుడ్ మెచ్యూర్ ఆర్ ద బ్యాడ్ మెచ్యూర్, మోర్ లైక్ వన్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ హ్యాస్ బికమ్ దిస్ yeah that they're out of their bags now. Okay, we're done with all the run of the mill stories, manam kotta stories raadamu, what our experiences are, what our you know thing is about, what we know about ani manike em telusu mana generation vallaki, obviously engineering colleges, obviously and are coming to America for masters. So I think slowly that generation of kids are getting out of the bag and vaallu teestunna cinemalivi annattu anipistundi naaku. But nevertheless, vere cinemalu kuda untayi and we enjoy various songs also. So here is another song from another coming of the age love story. Okay.

వీసా మూవీలోంచి ఒక సరదా సరదా పాట వినేసాం మనము. అండ్ అశోక్ గల్లా, లైక్ ఐ సెడ్ బిఫోర్, ఈ లుక్ అయితే బాగా సూట్ అవుతోంది. అండ్ విజయ్ బుల్గనిన్ గారి పాట ఇది. వి నో హిస్ సాంగ్స్ ఆల్రెడీ అండ్ వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ సాంగ్స్ ఆల్సో. అండ్ ఇటీవల నెట్ఫ్లిక్స్ లో కూడా వీ హ్యాడ్ దిస్ గుర్తుకొస్తున్నాయి రిలీజ్, ఆల్మోస్ట్ లైక్ 90s కిడ్స్ ఎలా ఉండిందో మనకి ఈటీవీ విన్ లో గుర్తుకొస్తున్నాయి ఇస్ ఫర్ నెట్ఫ్లిక్స్. ఐ థింక్ 90s కిడ్స్ అన్న డ్రామా ఏదైతే స్టార్ట్ అయిందో ఈటీవీ విన్ లో, ద ఫస్ట్ డ్రామా, ఐ డోంట్ నో అది ఫస్ట్ వచ్చిందా లేకపోతే ద మూవీ ఆ రోజుల్లో ఫస్ట్ వచ్చిందా నాకు గుర్తులేదు, కానీ ఆ తర్వాత నుంచి 90s కాంటెంట్, 90s కిడ్స్ కాంటెంట్ అయితే మామూలుగా మల్టిప్లై అవ్వట్లేదు ఇక్కడ అన్ని చోట్ల. ఇట్స్ జస్ట్ ఎవ్రీ, ఐ థింక్ ఇట్స్ బికమ్ అ సింగిల్ ఫార్ములా టు అట్రాక్ట్ ఆడియన్స్. అండ్ మనం కూడా యాజ్ ఆడియన్స్ వీ ఎంజాయ్ వాచింగ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ కదా, అబౌట్ అవర్ చైల్డ్హుడ్, ఇఫ్ దే షోయింగ్ సంథింగ్ న్యూ, ఇఫ్ దే షోయింగ్ ఎనీథింగ్ న్యూ అని. ఐ థింక్ అలానే అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ గుర్తుకొస్తున్నాయి ఇస్ నెట్ఫ్లిక్స్ రెండిషన్ ఆఫ్ ద 90s కిడ్స్. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరే 90s కిడ్స్ ప్రొడక్షన్ హౌస్ అనుకుంటాను. అండ్ దే డిడ్ ఓకే జాబ్ అనిపిస్తుంది నాకు. ఐ విల్ హౌఎవర్ ప్లే అ సాంగ్ ఫ్రమ్ దిస్ సిరీస్ అండ్ ఆ తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ ద సిరీస్ ఇన్ డీటెయిల్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
8: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లాహ్, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
3: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com, perfect for dining, takeaway or full service catering.

ఫర్ ఎవ్రీబడీ దట్స్ క్యూరియస్, గుర్తుకొస్తున్నాయి ఇస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఎస్, నేను ఇందాక దీని గురించే మాట్లాడుతున్నా కదా, అసలు హౌ ఇస్ దిస్ యునో మూవీ, ఏంటి ఎలా ఉంది, సిరీస్ ఎలా ఉంది అని. బానే ఉంది, but it didn't touch the right spot like 90s kids on ETV Win. Ippadiki I will give that movie only an A plus in my list of movies. Meer choosi meek ganaka nachi unte definitely call me and tell me 9726361966 ki, because I felt like the writing was there but the emotion was missing in it. And all the right things maybe, but somehow ekkado click avaledu naku, where it felt little bit unrelatable or too romanticized. If you're okavela romanticize chestunaru nostalgia ani ante very good, but mari inta romanticize cheyala annattu naku feeling vachindi. Or maybe it could also be that inta 90s content chusesarki inka abba inko 90s content aa sare. I'm curious to see what they show, but am I getting bored or am I not getting bored annada situation annattu anipinchindi naku. But that's what I felt. So meeru gurtukostunnayi chuste what do you feel? 9726361966.

చెన్నై లవ్ స్టోరీ నుంచి వదలనే వినేశాము అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్. మనకి ఆ సినిమా ఉంది కదా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ డ్రీమ్స్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ది 80s, రైట్? హౌ ఇట్ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ద 80s ఆర్ 90s అని. నౌ ఇట్ ఈస్ మోర్ లైక్ ఈ 2000s లో, లేట్ 90s లో హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ లైక్ దట్ అని. అండ్ ఇంకొక 10 ఇయర్స్ లో ఇట్ విల్ బి హౌ ఇట్ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ 2016 అండ్ 2017. అప్పుడు ఐ థింక్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ వాళ్ళ టేక్ ఏముంటుంది, వాళ్ళ యునో ఇది మీద, అడల్ట్హుడ్ మీద అని ఎలా చూసుంటారు అని. బికాస్ బై ద టైమ్ వీఆర్ ఆల్రెడీ 90s కిడ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ దర్ ప్రైమ్ కదా, లైక్ అయిపోయింది, దర్ ఆల్మోస్ట్ సెటిల్డ్ ఆర్ దర్ గోయింగ్ టు గెట్ సెటిల్డ్. సో కాలేజ్ లైఫ్ అయిపోయింది 2017-2016 కి. సో యూఆర్ మోర్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో జెన్ జీ ఎలా తీసుకుంటారు దీన్ని అన్నది చూడాలి, డెఫినెట్లీ క్యూరియస్ టు సీ. బట్ ఆల్వేస్ నా ఫేవరెట్ జాన్రా అయితే కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీస్, అబ్సల్యూట్లీ లవ్ దెమ్.

తెల్ల కాగితం హర్ష్ రోషన్ ది నక్షత్ర అనే అమ్మాయి సినిమా అనమాట. అండ్ అగైన్ ఇట్స్ విజయబుల్ గన్ ఇన్ మ్యూజిక్. బట్ ఈ హర్ష్ రోషన్ తో నాకు ఏంటి గమ్మత్తుగా అనిపిస్తుంది తెలుసా, ఎవ్రీ టైమ్ ఆ అబ్బాయిని పెద్ద పాత్రలో పెడితే హీ విల్ లుక్ అ లిటిల్ లైక్ 25-26 ఇయర్ ఓల్డ్. ఇఫ్ యూ పుట్ హిమ్ యాజ్ అ 14-year ఓల్డ్ హీ లుక్ లైక్ అ 14-year ఓల్డ్. హౌ, ఎలా సాధ్యం అది అని నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎందుకంటే మొన్న ఏదో సినిమా చూసా, హీ వాజ్ ప్రిటీ మచ్ లైక్ 23-24 ఓల్డ్ ఆ సినిమాలో. ఇప్పుడు ఈ సినిమాలో ఐ థింక్ హీస్ అ 16-year ఓల్డ్. సో ఈజీగా బిలీవబుల్ అవ్వచ్చు. అవును, వేరే యాక్టర్స్ ని కూడా బిలీవబుల్ చేస్తారనుకోండి గడ్డం కట్ చేసి అదంతా, కానీ ఈ అబ్బాయి చాలా చిన్నగా కనిపిస్తాడు, అలానే అట్ ద సేమ్ టైం పెద్దగాను కనిపిస్తాడు. సో అది అనమాట, దట్ ఈస్ ద థింగ్ అబౌట్ హర్ష్ రోషన్ దట్ ఐ ఫీల్. బట్ ఐఎమ్ నౌ యూస్ టు వాచింగ్ హిమ్ విత్ శ్రీదేవి, నౌ ఐ వాంట్ టు వాచ్ హిమ్ విత్ శ్రీదేవి. అలవాటు అయిపోయింది ఆ పేరింగ్ నాకు. బట్ అనదర్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ లిటిల్ హార్ట్స్, మనందరికి నచ్చిన మూవీ అండ్ ఇంటర్నెట్ లో కూడా చాలా ట్రెండ్ అయిన మూవీ, right? The one that all of us really liked. ee cinema gurinchi maatladukundam about why it's fun coming of age ani only after this song. Stay tuned, don't go anywhere, you're listening to me on Millennial Muchatlu.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

చెన్నై లవ్ స్టోరీ సినిమా అపారెంట్లీ రిలీజ్ అయింది. నాకు రిలీజ్ అయిందని కూడా తెలియలేదు. సో మీరు చూసారా ఈ సినిమా ఇంకా? ఆర్ ఇస్ దిస్ యువర్ ఫ్రైడే లేట్ బ్యాక్ ఫ్రైడే ప్లాన్ దట్ ఓకే ఈ వీకెండ్ ఇంకా ఏమీ లేదు అంటే దెర్ ఇస్ నథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ దట్ వీ కెన్ డూ, లెట్స్ గో వాచ్ దిస్ మూవీ. ఆర్ ఈ సినిమానే ఇంట్రెస్టింగ్ ఇనఫ్ ఫర్ మీ టు స్పెండ్ మై వీకెండ్ ఆన్ దిస్ మూవీ? లెట్ మీ నో 9726361966. అలా అలా అలా మనము మీట్ క్యూట్ నుంచి రామ్ కామ్స్ కి కొంచెం షిఫ్ట్ అవుదాం. మీట్ క్యూట్స్ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రామ్ కామ్స్ అనుకోండి, బట్ రామ్ కామ్స్ ఆర్ మోర్ అడల్టీ అండ్ యునో స్కూల్ ఉండదు కాలేజ్ ఉండదు దాంట్లో. ఇట్ విల్ బి యువర్ వర్కింగ్ ఇండివిజువల్ అని ఉంటాయి స్టోరీస్. సో అలా అలా కొన్ని రామ్ కామ్స్ కి షిఫ్ట్ అవుదాం. బట్ నేను వేసే పాట రామ్ కామ్ నుంచి అయితే కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ బట్ విత్ సమ్ రొమాన్స్ ఇన్ ఇట్.

0: లోపలికెళ్దామా?
1: నో.
0: ఇక్కడే ఉందామా?
1: నో.

అంతే అన్నమాట సంగతి. ఈ సూదింగ్ ఆఫ్టర్నూన్ కి ఇంత సూదింగ్ పాటలు వింటూ హాయిగా డ్రైవ్ చేసుకుంటూ ఆర్ ఇంట్లో ఉంటే ఎంత రిలాక్సింగ్ గా ఉంటుంది కదా, ఇట్ ఇస్ సో నైస్ అనిపిస్తుంది. సో అందుకని లాట్స్ ఆఫ్ రామ్ కామ్ మూవీస్ తో అయితే వచ్చేసాను నేను. అండ్ మీ అందరికి తెలిసిందే దట్ ఐఎమ్ అ సక్కర్ ఫర్ రామ్ కామ్ మూవీస్ అని. అండ్ ఎన్ని చూసానంటే అట్ వన్ పాయింట్ ఐ ఎగ్జాస్టెడ్ ఆల్ ద మూవీస్, ఎస్పెషలీ క్రిస్మస్ టైమ్ లో దెర్ ఇస్ దట్ ఫేజ్ అనమాట. హాలోవీన్ ఎండ్ నుంచి జనవరి దాకా, బిగినింగ్ ఆఫ్ క్రిస్మస్ తర్వాత అంటిల్ జనవరి న్యూ ఇయర్ బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్ దాకా చాలా యునో హాల్మార్క్ కి చాలా రామ్ కామ్స్ దే డ్రాప్ అ లాట్ ఆఫ్ రామ్ కామ్స్ ఈవెన్ అమెజాన్ లో లేకపోతే నెట్ఫ్లిక్స్ లో. ఈ క్రిస్మస్ లవ్ స్టోరీస్ చాలానే ఉంటాయి అండ్ దే స్టార్ట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ హాలోవీన్ అనమాట, బికాస్ వెదర్ చాలా కోజీగా స్టార్ట్ అవుతుంది హాలిడే సీజన్ లోకి. జనాలు యునో దే స్టార్ట్ సెట్టింగ్ ఇన్ టు ద హాలిడే సీజన్ కాబట్టి అలా అలా కాలేజ్ లో ఉన్నప్పుడు ఎన్ని రామ్ కామ్స్ చూసేదానంటే అక్టోబర్ 31st నుంచి డైలీ ఒకటి అనమాట, ఆబ్సెస్డ్. అండ్ అట్ వన్ పాయింట్ ఎలా అయిపోయిందంటే నాకు లిటరలీ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ, ఇంకా లేవు అన్నట్టు అయిపోయింది, ఎక్కడో వెతకాలి కొత్త కొత్తవి, ఐ కెనాట్ ఫైండ్ దెమ్ అని. దట్స్ హౌ మచ్ ఐ లవ్ రామ్ కామ్స్. అండ్ అందుకని మీ అందరికి ఈ బ్యూటిఫుల్ రామ్ కామ్స్ నుంచి పాటలు వినిపిస్తున్నాను దిస్ ఫైన్ ఆఫ్టర్నూన్. యూర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు.

But you know the thing with rom-coms is you have to get it right అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఎందుకు అంటే అది మనం కరెక్ట్ గా నెయిల్ చేయలేదు, లేకపోతే కరెక్ట్ గా రాయలేదు ఆ ఎమోషన్ అని. అంటే ఐ డోంట్ నో ఇఫ్ అదంతా బాగా పండుతుందా లేదా అని. ఇమాజిన్ దిస్ మూవీ 96 ఉంది కదా, 96 లో దే కైండ్ ఆఫ్ షోడ్ ఇట్ సో, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కూడా ఎంత పయస్ గా చూపించారు అంటే దట్ ఎట్ నో పాయింట్ మనం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాం దట్ షీఈస్ మ్యారీడ్ అండ్ అసలు తను ఏంటి తప్పు చేస్తోందా ఏంటి ఆర్ యునో ఇస్ దిస్ రాంగ్ అని. మనకి ఆ మారల్ క్వశ్చన్స్ రానే రావు. యూ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఓకే వీళ్ళిద్దరు దే పార్టెడ్ వేస్, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్. సో అందుకని హౌ ఇస్ దట్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. 96 లో విడిపోయిన తర్వాత మళ్ళీ 2022 ఐ డోంట్ నో సినిమా ఎప్పుడు వచ్చిందో, సో అప్పుడు కలిసిన తర్వాత హౌ డస్ ఇట్ ఫీల్ అని. అండ్ దట్స్ ఐ థింక్ అ బ్యూటిఫుల్ రెండిషన్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ తమిళ పాట వేయకుండా 96 లెట్ మీ ప్లే దిస్ తెలుగు సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలానే మీకు యునో ఇన్ దట్ మచ్ డెప్త్ ఏమైనా రామ్ కామ్స్ ఉన్నాయా దట్ కమ్ టు యువర్ మైండ్, 9726361966. And before I break into the next song, nenaithe meeku oka important announcement cheyali that ee weekend aithe 100% we all know that chaala chaala manaki idi jarugutunayani events jarugutunayani, and one of the most prominent events that is happening is Sana's Bed Me Glam, so which is a wedding expo and it is brought to you by Sana's Bed Me Glam. Ee wedding expo lo manaki hourly raffle giveaways unnai, live fashion show undi, food booths unnai, vendor booths unnai, all of them are ready to welcome you. And you can be among the first 350 visitors to receive complimentary goodie bags filled with vendor information, exclusive offers and exciting gifts. So if you are among the first 350 visitors, definitely meeku goodie bags ostayi event ki velthe. And wait, I'll give you the event information before that I have to tell you hourly raffle giveaways. So hourly raffle giveaways lo manaki maragatam handcrafted pure silk kanchipuram clutch adi istunaru. Dan taruvatha Sukriti Heritage vallu black beads necklace which is made out of 92.5 hallmark silver with 22k gold coating istunaru. Aa taruvatha House of Naisha is giving us chicken kari kurti. I repeat, hourly raffle giveaways ki we are getting maragatam vendor nunchi handcrafted pure silk kanchipuram clutch, Sukriti Heritage nunchi black bead necklace made of 92.5 hallmark silver with 22k gold coating, and House of Naisha nunchi oka chicken kari kurta. So we have all this and more also. Along with it, it's free entry, live fashion show, shopping, jewelry, food, goodie bags, lots of things, free parking as well. This is happening on Sunday at Frisco Hall Event Center.

ఇలాంటి సినిమాలు ఇంకా మీకేమన్నా తెలుసా? దట్ కైండ్ ఆఫ్ మేక్ యూ ఫీల్ హ్యాపీ అండ్ యునో క్యూట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నాకైతే లిస్ట్ లో చాలా చాలా సినిమాలు ఉన్నాయి అండ్ ఐ వుడ్ లైక్ టు ప్లే ఆల్ దో సాంగ్స్ మీ అందరి కోసం, లైక్ ఐ ఆల్వేస్ సే, మీ ప్లే లిస్ట్ నుంచి మా ప్లే లిస్ట్ వరకు అని. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దీస్ రొమాంటిక్ సాంగ్స్. ఇన్ ద మీన్ టైమ్ మీకు కూడా ఉన్న రొమాంటిక్ పాటలు ఉంటే 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnayi.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

ఈ మధ్య చాలా రొమాంటిక్ డ్రామాస్ కూడా చూస్తున్నాను నేను, సో అందుకని లిటిల్ బిట్ ఇన్ దట్ మూడ్ అలాంగ్ విత్ ద వెదర్ ఆల్సో. అండ్ మంచి పాటలు వినడానికి వెదర్ ఎందుకు మూడ్ ఎందుకు కదా మనకి, వీ జస్ట్ నీడ్ దట్ ఎంజాయ్మెంట్. అండ్ మీ రొమాంటిక్ సాంగ్స్ ఏంటి? 9726361966. మీరు కూడా ఎప్పుడన్నా రామ్ కామ్స్ ని బింజ్ వాచ్ చేశారా? ఇస్ దట్ అ థింగ్ దట్ యూ డూ? బికాస్ ఐ నో మై ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ దెమ్ హూ కెన్ నాట్. అసలు రామ్ కామ్స్ పెడితేనే దే విల్ గెట్ ఇరిటేటెడ్ అనమాట. సో స్కూల్లో మాకు చాలా, యాక్చువల్లీ హాస్టల్ డే స్కూల్ అంటే నేను గ్రాడ్యుయేషన్ గ్రాడ్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కొట్లాటలు అయ్యేవి ఏం సినిమా చూడాలి అన్న దానికి. బై ద టైమ్ వీ డిసైడెడ్ ఆన్ సంథింగ్ చాలా లేట్ అయిపోయేది. అండ్ ఆ సినిమా ఇంకో మూడు రోజులు చూసేవాళ్ళం అనమాట, గింజుకుంటూ. అండ్ ఎవ్రీబడి హ్యాడ్ టర్న్స్ లైక్, ఈ వీక్ నీ ఫేవరెట్ సినిమా చూసాం కాబట్టి నెక్స్ట్ వీక్ నా ఫేవరెట్ సినిమా చూడాలి అని. సో అది ఎంత తొందరగా అవ్వకూడదు అని మేమందరం ఇది చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇట్ వాజ్ వన్ థింగ్ దట్ వీ హ్యాడ్ గోయింగ్ ఆన్ ఇన్ స్కూల్ ఫార్ రామ్ కామ్స్, బికాస్ ఎవ్రీబడి అందరూ రామ్ కామ్స్ లో అంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. బట్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ మై గ్యాంగ్ దట్ వుడ్ ఆబ్వియస్లీ లవ్ రామ్ కామ్స్, బికాస్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ together antar kada alane. If you have a favorite rom com, 9726361966.

రామ్కామ్ లో ద కింగ్ ఆఫ్ రామ్కామ్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నా చైల్డ్హుడ్ లో అయితే డెఫినెట్లీ ఆరెంజ్ ఇంకా బొమ్మరిల్లు. బొమ్మరిల్లుతో స్టార్ట్ అయింది అండ్ దెన్ ఆరెంజ్ టుక్ ఓవర్ నెక్స్ట్ అనుకోండి. బట్ వాట్ అ క్రేజీ రెండు మూవీస్ కి. అండ్ అప్పట్లో టీవీలో వచ్చేదాకా వెయిట్ చేయాలి బిఫోర్ యూ యాక్చువల్లీ వాంట్ టు వాచ్ ద మూవీ అగైన్. ద ఓన్లీ ఆప్షన్ మనకు ఉండేది ఏంటి అంటే గోయింగ్ అండ్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్ అగైన్. ఈ పైరసీ వీడియోస్ అన్ని ఉండేవి కానీ somehow you are not encouraged anamata, why do you want to watch pirated print, idantha tappu kada ani. This was before you torrents bommarillu time ki. So I still remember bommarillu chuddaniki I was so excited because I was 12 anamata bommarillu release ainappudu. And adi naaku I did not know idi cinema naaku qualify avutunda under UK lekapothe it will be A and parents won't let me watch the movie ani. That's how we went to watch bommarillu twice and I thought yes ee cinema chaala nachindi. And I'm glad this is not fully A and this is U certificate ichchar dinki, so I can keep watching this movie ani. That is why Bommarillu is always special to me because one of the first movies nenu two times chusindi theater lo annante aithe definitely Bommarillu.

మనకి రొమాంటిక్ పాటలు అంటే అన్నా ఇన్నా ఎన్ని పాటలు ఉంటాయి, ఎన్ని పాటలు ఉంటాయి దట్ వీ హ్యావ్ టు యునో యాక్చువల్లీ థింక్ ఆఫ్ అండ్ థింక్ అరే ఇది కూడా ఉంది కదా అని. అండ్ బిఫోర్ వి బ్రేక్ ఇన్ టు ది నెక్స్ట్ సాంగ్, నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీ అందరికి చెప్పాలనుకుంటుంది. ఏంటి అంటే, మీ నవ్వుని మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటే మీరు, ఆర్ యునో ఇఫ్ యూర్ లిటిల్ బిట్ అండర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ స్మైల్, గ్యాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400, 972-484-5400, లేదా యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అండ్ మీరు if you're doing something and busy with the you know with, you couldn't note this announcement down, definitely next studio call cheyandi 972-636-1966. Nene kaadu any other RJ will also be able to give you this information. You're listening to me on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station. Sounds like

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ghella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మేదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.

0: Hello.
1: హలో 4222
0: అవును
1: మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాము పవర్ కనెక్షన్ ఓకేనా
0: క్లియర్ గా ఉంది
1: సరే అడ్రస్ చెప్పండి
0: 69A బీచ్ రోడ్ ఇంద్రానగర్

when we don't speak about Madhavan kada Madhavan gari cinema gurinchi maatladakapothe avi rom coms ela avutayi and I think late 90s anukunta chaala manchi rom coms vachayi the other rom com that I have in my mind is Riddham adi tamil cinema I think telugu lo kuda dub ayindi because nenu రెండు లాంగ్వేజెస్ లో చూసానా ఒకటే లాంగ్వేజ్ లో చూసి రెండు లాంగ్వేజెస్ లో చూసాను అనుకున్నానా అన్నది నాకు గుర్తులేదు బట్ డెఫినెట్లీ రిథమ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ మూవీస్ అండ్ రిథమ్ కాకుండా నాకు ఇంకొకటి ద ఫస్ట్ మూవీ దట్ ఐ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ టు వాజ్ సఖీ అండ్ ఈ పాట మనందరికీ తెలిసిందే హౌ మచ్ ఇట్ రూల్డ్ అవర్ చార్ట్ బస్టర్స్ అట్ దట్ టైమ్

अंदर की बिफोर आई यू नो टॉक अबाउट द नेक्स्ट इंपॉर्टेंट थिंग नेम रिमाइंड చేయాలనుకుంటుంది ఏంటి అంటే అబౌట్ సనాస్ వెడ్నీ గ్లామ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెట్ బికాజ్ సనాస్ వెడ్నీ గ్లామ్ వాళ్ళ వెడ్డింగ్ ఎక్స్పో ఇస్ హ్యాపెనింగ్ ఆన్ జులై 26th అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ అండ్ ఇక్కడ నాట్ జస్ట్ ఇట్స్ నాట్ అ ఎక్స్పో ఆఫ్ వెడ్డింగ్ యునో బిజినెసెస్ వేర్ మనం ఏదైనా ఫుడ్ బూత్స్ వెండర్ బూత్స్ అన్ని పర్చేస్ చేయడానికి కాదు దే ఆల్సో హ్యావ్ అవర్లీ రాఫిల్ గివ్ అవేస్ లైవ్ ఫ్యాషన్ షో లాట్స్ ఆఫ్ అదర్ ఎక్సైటింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ మీరు ఫస్ట్ 350 గెస్ట్స్ లో ఒకళ్ళైతే డెఫినెట్లీ యూ రిసీవ్ గుడీ బ్యాగ్స్ ఫిల్డ్ విత్ వెండర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ అవర్లీ రాఫిల్ గివ్ అవేస్ లో సమ్ గిఫ్ట్స్ కి గ్లిమ్స్ ఇచ్చారు వాళ్ళు విచ్ ఇస్ handcrafted pure silk Kanchipuram clutch, black beads necklace made out of 92.5 hallmark silver with 22K gold coating and chikankari kurtis. Ivanni just teasers matrame. We have more giveaways at and during the event. And this event free entry, free parking and jewelry untundi, shopping untundi, food untundi, lots of exciting things happening. This is happening on July 26th at Frisco Hall Event Center. జులై 26th అట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ అండ్ ఇందాక రిధమ్ సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్లీ రిధమ్ సినిమా నుంచి పాట తెలియాలి కదా దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ

అది అన్నమాట సంగతి. నైస్ మూవీస్, నైస్ వైబ్ అండ్ స్లో ఆఫ్టర్నూన్ గెటింగ్ ఇన్ టు ఫ్రైడే ఈవినింగ్ అన్నమాట. ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టు టేక్ దిస్ వీకెండ్ స్లో, కొంచెం స్లోలీ ప్రాక్టీస్ చేద్దాం ఈ వీకెండ్ అని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఐ విల్ యాక్చువల్లీ అకంప్లిష్ అని, మోస్ట్ లైక్లీ అసలు అకంప్లిష్ చేయను అనే పెద్ద డౌట్ లో ఉన్నా నేను. బట్ నెవర్ దెలెస్ మనం స్ట్రైవ్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక రోజు మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతాం. ఆ నమ్మకం సునీల్ గారికి ఉన్నప్పుడు మనకు కూడా ఎందుకు ఉండకూడదు, రైట్? అండ్ ఇన్ దిస్ రొమాంటిక్ దిస్ యునో ఆఫ్టర్నూన్, ఆబ్వియస్లీ రొమాంటిక్ సాంగ్స్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ రాజకుమారుడు, దీంట్లోంచి కూడా పాట వేసేయాలి కదా. సో దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.

అది అన్నమాట సంగతి అబౌట్ రామ్ కామ్ మూవీస్. డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ టేక్స్ అండ్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ కదా, అండ్ డిఫరెంట్ జోడీస్ కూడా. అండ్ ఎవ్రీ టైమ్ ఈ జోడీస్ మధ్యలో కెమిస్ట్రీ, ఈ పేరింగ్ మధ్యలో కెమిస్ట్రీ చూడాలంటే అది ఇంకొక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో నెవర్ ఎవర్ ఎవర్ విల్ ఐ సే నో టు అ రామ్ కామ్ మూవీ. అంత అంత క్రేజ్ ఉంది అన్నమాట నాకు రామ్ కామ్ మూవీస్ కి, అండ్ ఐ విల్ కీప్ వాచింగ్ దెమ్ టిల్ ది ఎండ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ ఫీల్ లైక్ స్విచ్చింగ్ ఆన్ అండ్ వాచింగ్ సమ్ ఓల్డ్ టైమ్ మూవీ. మీరు చూస్తే మాత్రం ఏం చూద్దాం అనుకుంటున్నారు? బట్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ రిథమ్ టుడే, రిథమ్ ఆర్ మేబీ సఖి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను ప్లాన్ చేస్తున్నా ఫర్ దిస్ క్వయట్ ఫ్రైడే ఈవినింగ్. ఐ ప్లాన్ టు జస్ట్ రిలాక్స్. అండ్ రామ్ కామ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సినిమా మెన్షన్ చేయకుండా హౌ ఇస్ ఇట్ పాసిబుల్?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గంజి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

Hi, hello, good evening. Welcome to Surabhi Detour with me, Rajeshwari. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. స్టూడియోలో టైం 4:11. ఇవాళ జూలై 24 అంటే జస్ట్ అనదర్ వీక్ అయిపోయింది. జూలై కూడా అయిపోయింది. 2026 ఏడో నెల కూడా అయిపోయింది. క్యాన్ బిలీవ్ జస్ట్ డేస్ ఇలా ఇలా ఫ్లై అయిపోతున్నాయి అంటే అలా ఫ్లై అయిపోతున్నాయి. యూనో ఇయర్ స్టార్ట్ అవ్వగానే చాలా ప్లాన్స్ వేసుకుంటాము, ఈ సంవత్సరం అంతా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని. ఆ ప్లానింగ్ అవుతూ ఉండగానే అప్పుడే 6 నెలలు గడిచిపోవడం అంటే ఇలాగే ఉంటుందేమో బహుశా. బట్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఆల్? హ్యాపీ ఫ్రైడే. హౌ ఇస్ దిస్ వీక్? హౌ వాస్ దిస్ వీకెండ్? హౌ ఇస్ ద వీకెండ్ లుకింగ్? డెఫినెట్లీ వీకెండ్ ఇస్ లుకింగ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మెనీ ఆఫ్ అస్, ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే ఈ వీకెండ్ స్పెషల్ వీకెండ్ కాబట్టి, డాలస్ లో మ్యూజిక్ లవర్స్ కి పండగ వాతావరణం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ ఫన్ ఫిల్డ్ అండ్ మ్యూజికల్ ఈవినింగ్. అందరూ రెడీ అని అనుకుంటున్నాం. ఆల్రెడీ మీరు పాటికి టికెట్స్ కొనేసుకుని ఉంటారు. సో నిన్న మనం పూర్తిగా కీరవాణి గారి షో గురించి మాట్లాడుతున్నాను. అండ్ కీరవాణి గారి షోకి సందర్భంగా ఉన్న సందర్భంగా నిన్న పూర్తిగా నా షో అంతా కూడా డెడికేటెడ్ టు కీరవాణి గారి మ్యూజిక్ అండ్ వీ సెలబ్రేటెడ్ దాట్ మ్యూజిక్ ఎస్టర్డే. సో ఇవాళ నాకేమనిపించిందంటే, ఫర్ వాట్ ఎవర్ రీజన్, కీరవాణి గారి ముందు తరం నుంచి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఆయన టైంలో ఉన్న కంటెంపరీస్ అండ్ మేబీ విల్ టచ్ అ లిటిల్ బిట్ అబౌట్ లేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంతమంది దాకా. అలా ఇవాళ సెగ్మెంటైజ్ చేసి కొంత కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి సంబంధించిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కొన్ని మనం అలా వింటూ వాళ్ల ఇంపాక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతలా ఉండింది, ఆ పాటలు ఆ టైంలో ఎంత ప్రజాదరణ పొందాయి, అట్లాగే ఇప్పటికి కూడా యూనో మెనీ మ్యూజిక్ లవర్స్, ఇఫ్ యు ఆర్ సంబడి హూ లవ్స్ ద బ్లాక్ అండ్ వైట్, ఆర్ బ్లాక్ అండ్ వైట్ కాదు యాక్చువల్లీ ఓల్డ్, మనం వీఆర్ ఇన్ ద కలర్స్ మనం ఆల్రెడీ అక్కడి నుంచి మొదలు పెట్టాం, 80s నుంచి మొదలు పెట్టాం కాబట్టి. సో అప్పటి పాటలు ఇంకా కూడా విని ఆస్వాదించి ఆనందించేవాడు చాలా మంది ఉంటారు అని నమ్ముతూ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ ద మోస్ట్ మోస్ట్ సూపర్ డూపర్ హిట్ పాట. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చాలా మందికి చాలా ఇష్టమైన పాట దేవత సినిమా నుంచి, శోభన్ బాబు గారి దేవత. ఇది శోభన్ బాబు గారి దేవత అంటే శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు అండ్ జగత్ గారు నటించిన సినిమా ఇది. ఓకే, సో ఆత్రేయ గారి రచన, అద్భుతమైన పాట. మనం ఫోకస్ చేస్తున్న ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద డే చక్రవర్తి గారు. చక్రవర్తి గారి సినిమాలలోంచి కొన్ని పాటలు మనం ఫస్ట్ సెగ్మెంట్ లో విందాం. వీలైతే ఫస్ట్ 30 మినిట్స్ అనుకుంటున్నాను నేను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఐ ఆల్వేస్ సే, ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఆన్ యూ. మీరు కనుక ఇలాంటి పాటలు వినాలనుకుంటే, మీరు కనుక అడుగుతూ ఉంటే నేను ఇంకా వినిపిస్తూ ఉంటా, లేదంటే నా ప్లే లిస్ట్ అయిన తర్వాత ఐ జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్, అదనమాట సంగతి. సరే, ఇప్పుడు నేను వినిపించబోయే నెక్స్ట్ పాట, ఆల్దో ఇట్స్ గోయింగ్ టు టచ్ ఎ లిటిల్ రెట్రో, ఈ పాట సినిమాలో 9726611966.

అదండి సంగతి. ప్రేమాభిషేకం సినిమా నుంచి మనం విన్న పాట తర్వాత నాకు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు రియలీ అబ్జర్వ్ చక్రవర్తి గారి ఫిల్మ్ కెరియర్ మ్యూజికలీ. ఎందుకంటే ఆయన ఆయన రూల్ చేసిన టైం పీరియడ్ అంతా కూడా ఆయన దాదాపు ఒక 27-28 ఇయర్స్ ఐ థింక్ హీ వాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన వర్క్స్ అన్ని కూడా ఆ మొత్తం టైం పీరియడ్ లో కొన్ని ఒక కొత్త ఇంట్రడక్షన్, అఫ్ కోర్స్ ఏ టైం కి ఆ టైంలో కొత్తవి కొత్త ట్రెండ్స్ అవి మారిపోతూ ఉంటాయి కదా, బట్ చక్రవర్తి గారు వచ్చిన తర్వాత ఒకలాంటి ట్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు టు కామన్ మ్యాన్ సినిమా పాటల్లో ఒక వాయిస్ మిమిక్, విచ్ అఫ్ కోర్స్ బాలు గారు ఉండడం వల్ల సాధ్యమైందనుకోండి, కానీ పీపుల్ సే దట్ చక్రవర్తి గారి వల్ల అట్లాంటి ఒక ట్రెండ్ ఆ టైంలో స్టార్ట్ అయింది అని. సో ఎన్ని పాటలు ఇన్ హిస్ కిటీ లైన్ గా చూస్తూ పోతే అసలు ఎన్ని ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెల్ నోన్ దట్ చాలా మనం వింటూ ఉంటే ఇప్పుడు గనక చాలా పాటలు సిమిలర్ గా ఒక దీనిలాగా అనిపిస్తాయి, అంటే వెరీ వెరీ సిమిలర్ అని. దానికి కారణం ఒకటి ఉంది, వన్ వెరీ ప్రైమరీ రీజన్, చక్రవర్తి గారి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆయన పాటలు రెగ్యులర్ గా విన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు కనుక ఆ విషయం తెలిస్తే కాల్ చేసి చెప్పండి. ఐల్ బి వెరీ క్యూరియస్ టు సీ హూ కెన్ టెల్ మీ దాట్. మోస్ట్ ఆఫ్ హిస్ సాంగ్స్ అన్నిటికి చాలా వాటికి ఒక కామనాలిటీ ఉంది, ఒక కామన్ థ్రెడ్ ఉంది చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన చాలా పాటలకి. అదేంటి? 9726361966.

0: సో మనకి సుగాత్ గారు, నేను మిమ్మల్ని క్విక్లీ ఆన్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పాట అయిపోయింది. సో చెప్పండి, మీరే చెప్తున్నారు.
1: ఓకే అండి, చక్రవర్తి గారి మ్యూజిక్ పాటలు బాగా ఉంటాయి.
0: మీ వాయిస్ వినబడడం లేదండి, మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ యూ ఆన్ ఎయిర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆల్సో. నాకు ఇంతకుముందు మనం విన్న పాట చాలా సరదాగా ఉండేది. ఇవన్నీ నాకు చక్రవర్తి గారి పాటలు ఎక్కువగా వినిపించేటప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ జస్ట్ కీప్స్ కమింగ్ టు మై మైండ్ ఏంటంటే ఆల్ ఇండియా రేడియో అనమాట, ప్రాపర్ ఆకాశవాణి వివిధ భారతి పాటలు ఇవన్నీ. ఎస్పెషల్లీ ఈ పాట సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా అనగా that beat used to be the catchy element of the song back in the day as a kid. నాకు ఇప్పుడు లక్ష్మి ఫోన్ చేసి మా అమ్మ ఈ పాటకి ఆ వెనకాల మ్యూజిక్ వస్తుంటే డాన్స్ చేస్తుంది అంటే నాకు అదే గుర్తొచ్చింది. అప్పట్లో అది దట్ వాజ్ అ థింగ్ అనమాట. ఎనీవే, మనము ఏం చేద్దామంటే ఒక స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఈ పాట వినేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. 9726361966

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా. ఎందుకు రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
3: Oh, hello, dinner plans ending group lo ram support yesalar.
4: What a day, I'm completely exhausted. Dinner plans enti
5: nene em undaledi roju dinner ki. Dinner plans enti
0: every time okate question. Dinner plans enti answer matram chala simple. Madeira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: India vellalemora nenu ippudu India endukura
8: monnattunchi okate panti nupira India kelli treatment cheyinchukovalsinde.
9: Mana Telugu dentist at your service. Sala Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu, they have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: Boring long drive ski, tiring workout ski, okate solution. Radio Surabhi, America lo telugu restam.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
13: Yes sir.
12: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
14: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
12: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
15: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
16: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
17: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
16: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్. అండ్ మనం ఇంతకు ముందు ఇవాళ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి మనం చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన పాటలు వింటూ వస్తున్నాము. ఇట్స్ అన్ ఓషన్, చాలా పాటలు ఉన్నాయి మంచి మంచివి. అవి దట్స్ ప్రాబ్లీ ఫర్ అనదర్ డే అనదర్ షో, మేబీ నాట్ రైట్ టైమ్, బట్ డెఫినెట్లీ దోస్ ఆర్ ద సాంగ్స్ వీ షుడ్ డెఫినెట్లీ రీకాల్, కొన్ని సూపర్ డూపర్ హిట్స్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన ఇట్స్ బీయింగ్ బిలీవ్డ్ దట్ అఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారితో చక్రవర్తి గారి జర్నీ ఇస్ వెరీ వెరీ నోటబుల్. లైక్ కిరమణి గారి కెరియర్ కి కూడా ఖచ్చితంగా రాఘవేంద్ర గారితో ఆయన జర్నీయే ఒక ఏమంటారు ఒక స్థాయికి ఖచ్చితంగా కిరమణి గారిని తీసుకెళ్లడానికి దోహదపడ్డట్టుగా చక్రవర్తి గారి అసోసియేషన్ కూడా కిరమణి గారితో చాలా చాలా లాంగ్ అండ్ స్ట్రాంగ్. ఫ్రమ్ ద మ్యూజిక్ పర్స్పెక్టివ్, ఇందాక నేను అడిగిన ప్రశ్న మీరు ఇప్పుడే చూనినా అంటే చాలా చక్రవర్తి గారి పాటలో చాలా పాటలు చాలా సిమిలర్ గా సౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కొంచెం ఏంటి సిమిలారిటీ అని ఆలోచించే ఒక థాట్ అయితే వస్తుంది చాలా పాటలకి. దానికి కారణం ఏంటి అంటే ఇట్ ఇస్ బిలీవ్ దట్ హీ యూజ్ టు గో ఫర్ కళ్యాణి రాగం ఇన్ హిస్ కాంపోజిషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే ఆ టైంలో డైరెక్టర్స్ కి ఆ రాగం చాలా నచ్చేది అని. కొన్ని కొన్ని సినిమాల్లో మీరు నోటీస్ చేస్తే కొన్ని సెటైర్లు ఉన్నాయి చక్రవర్తి గారి మీద, అవి వాటిలో ఇట్లా కళ్యాణి రాగం రెఫరెన్స్ తోటి కూడా ఉన్నాయి. బట్ ఎనీవే, బట్ డెఫినెట్ గా ఆయన కెరియర్ లో రామారావు గారికి ఆయన చేసిన అంటే తర్వాత టైంలో రామారావు గారికి సినిమాల్లో చేసిన పాటలు కానీ యమగోళ ఇలాంటివి కానీ ఆ తర్వాత హీ ఆల్సో వాజ్ రీప్రొడ్యూసింగ్ సమ్ ఆఫ్ ఎస్ డి బర్మన్స్ ట్యూన్స్ లైక్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ చిరంజీవి గారికి ఆయన సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి ఒక టైంలో అంతా కూడా, కోదండ రామరెడ్డి గారి దర్శకత్వం ఆ టైం అంతా కూడా. అండ్ అనదర్ సూపర్ స్టార్ హూజ్ సక్సెస్ ఖచ్చితంగా ఎంతో కొంత క్రెడిట్ చక్రవర్తి గారికి ఇవ్వాల్సింది ఎవరు అంటే విజయశాంతి గారు. బికాస్ ఆవిడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్, ఆవిడని ఒక స్థాయికి తీసుకెళ్లి ఆవిడ ఒక స్టార్డమ్ లో కూర్చోబెట్టిన సినిమాలు అని చెప్పొచ్చు. నేటి భారతం, ప్రతిఘటన ఇలాంటి సినిమాలు, అండ్ దానికి కూడా మ్యూజిక్ కంపోజిషన్ చక్రవర్తి గారే. దాసరి నారాయణరావు గారి అద్భుతమైన సినిమాలు లైక్ శివరంజని, బలిపీఠం, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇందాక మనం ప్రేమాభిషేకం సినిమా నుంచి రెండు పాటలు విన్నాము, అలా రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి వినిపించాను. నిజానికి అందులోంచి ఒక పాట సెలెక్ట్ చేయడం ఇస్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే ప్రేమాభిషేకం సినిమాలో ప్రతి పాట చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్ వాజ్ అ మ్యూజికల్లీ సూపర్ డూపర్ హిట్ అనుకుంటాను అట్ సమ్ పాయింట్. 30 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటా సినిమా వచ్చి. ఓకే, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. క్విక్లీ లెట్స్ టేక్ అ లుక్ ఎట్ మీకు నేను చెప్పాల్సిన రిమైండ్ చేయాల్సిన విషయాలు ఏంటో ఒకసారి అలా చూసి వచ్చేద్దాం. కీరమణి గారి కాన్సర్ట్ రేపు సాయంకాలం July 25 జరగబోతోంది. 6 గంటల నుంచి మొదలై ఖచ్చితంగా ఆన్ టైమ్ ఇస్ వాట్ ద క్లెయిమింగ్, సో డోంట్ బి లేట్. హ్యాపెనింగ్ అట్ కొమెరికా సెంటర్. అండ్ ఇంకా కొనుక్కోకపోతే టికెట్లు చివరి నిమిషంలో మీరు టికెట్లు కొనుక్కోవాలనుకుంటే tinyurl.com/mmkiravani show. Go there and you'll be able to get that through. Enjoy the concert and call just cheppandi enta enjoy chesaru, what was your favorite song, what was the most memorable moment kind of a things. I am looking forward to hearing those from you. This event is brought to you by Decibels and Visual Vibe. Radio Surbhi is happy to be the radio partner. అది సంగతి. సరే, మనం చక్రవర్తి గారికి సంబంధించి ఆయన సినిమాలోంచి కొన్ని పాటలు విన్నాము ఫస్ట్ సెగ్మెంట్ లో. అండ్ అటువంటి పాట వినేసి వచ్చేసాం. ఇప్పుడే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందర చివరిగా క్విక్, దిస్ ఇస్ లైక్ ఎ క్విక్ రౌండ్ అన్నమాట. సో చక్రవర్తి గారి కెరియర్ కి సంబంధించి అన్నిటికన్నా పెద్ద మైండ్ లో అయ్యి ఆయన లాంగెస్ట్ కెరియర్ అండ్ అఫ్ కోర్స్ రాఘవేంద్ర గారితో ఆయన అసోసియేషన్ అండ్ స్టార్స్ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే స్టార్స్ లాగా ఆకాశంలో అలా ధృవతారాల్లాగా నిలిచిపోయిన కొంతమంది స్టార్స్ కి ఆయన ఖచ్చితంగా ఆయన సినిమాల్లో పాటలు ఆయన అందించడం చాలా చాలా పెద్ద మైల్ స్టోన్ చెప్పొచ్చు. మోర్ దెన్ ఎనీథింగ్, దాని తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అన్ని అద్భుతమైన పాటలు మనందరం ఇవాళకి ఎంజాయ్ చేస్తున్న ఎన్నో పాటలు అందించిన ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి శిష్యులుగా ఉన్నవాళ్లే. సో అందులో మొదటి లైన్ లో రాజ్ కోటి గురించి మనం మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దిస్ సాంగ్, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి. ఈ సినిమా పాట ఎంతమంది గుర్తుపట్టగలరు, ఇది ఏ సినిమా అని ఐల్ బి క్యూరియస్. కాల్ చేయండి 972-636-1966.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటూర్. చాలా చాలా అందమైన పాట, నాకు చాలా ఇష్టం ఈ పాట. జయముని స్వయంవర సినిమాలో ఇది రాజ్ కోటి సంగీతంలో మనం విన్నాం పాట. అఫ్ కోర్స్ బాలుగారు సుశీల్ గారు పాడిన పాట. ఈ సినిమాలో ఇది జంజల్ గారి సినిమా, చాలా మంది గుర్తుండే ఉంటుంది. టైటిల్స్ లో పడుతుంది అన్నమాట, టైటిల్ కార్డ్ లో వచ్చే పాట ఇది. నాకు ఎవ్రీ టైమ్ ఐ సీ దిస్ నాకు ఆ చిన్నప్పుడు ఆ మెమరీస్ వస్తాయి. మీకు ఐ డోంట్ హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్, కానీ వెరీ ఐ వాజ్ వెరీ టైనీ. ఎవ్రీ సమ్మర్ వెకేషన్ లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని నేను ఖమ్మంకి. అక్కడ వెళ్ళినప్పుడు థియేటర్కి సినిమాకి ఎక్కువ సినిమాలు అక్కడ చూసేదాన్ని అనమాట. మా అమ్మ ఎలా చేసేది కాదు ఇక్కడ అని. అక్కడైతే బోల్డ్ అంత లిబర్టీ ఉండేది, ఫ్రీడమ్ ఉండేది. సో ఆవిడకి ఏమైనా సినిమాలు వస్తే మా అత్తయ్య వాళ్ళకి వెళ్ళినప్పుడు అలా ఇలాంటి టైటిల్ కార్డ్ పడటం, టైటిల్స్ మీద మాంటాజ్ షార్ట్స్ చూపించడం, టైటిల్స్ పడడం, పేర్లు రావటం, పాటలు రావటం ఇలాంటివి అలా అప్పుడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ టికెట్ పట్టుకుని సీట్ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవడం, వెనక వాళ్ళు విసుక్కోవడం, అవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఎందుకు తెలియదు కానీ ఆ మూమెంట్ ఐ జస్ట్ రిమెంబర్డ్. ఎనీవే, బ్యాక్ టు ద టాపిక్. రాజ్కోటి సంగీతంలో మనం జనరల్ గా రాజ్కోటి అనగానే న్యాచురలీ మనకు అన్ని హుషారైన పాటలు ఎక్కువగా గుర్తుంటాయి, ద బీట్ అది ఇది. కానీ ఇట్లాంటి కొన్ని బ్యూటిఫుల్ మెలడీస్ కూడా ఉన్నాయి వాళ్ళవి. సో మరి మెలడీతో పాటు బీట్ గుర్తొచ్చింది కాబట్టి మనం ఇందులోకి వెళ్లాల్సిందే, బీట్ లోకి. సో ఈ పాట వినండి, ఇది ఏ సినిమా మీకు గుర్తొస్తే కాల్ చేసి చెప్పండి, 972-636-1966. ఐ థింక్ ప్రిటీ మచ్ ఈ పాటతోటి మనము కమర్షియల్ బ్రేక్ లో కూడా వెళ్ళిపోతాము. పాట అయ్యాక కమర్షియల్ బ్రేక్ అయిపోయి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ సెగ్మెంట్ కంటిన్యూ చేసేద్దాం. Stay with me on Surbhi Detour, only on Radio Surbhi 107.9 FM HD3. Radio Surbhi sounds like home.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
7: అన్ని పెట్టుకున్న ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: Amma, Saturday movie?
12: Mana badi class.
11: Amma, old MacDonald had a farm.
12: Uppu kappu rambu. Telugu padyam cheppu.
11: Uppu kappu rambu.
12: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 కి పైగా స్కూల్స్ లో 3000 కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.

సో మెనీ. అందుకే కొంచెం దాన్ని లిమిట్ చేసేస్తే పెద్ద ఆప్షన్ ఉండకుండా తక్కువ తక్కువ వినిపించాల్సి వస్తుంది కదా, అట్లా మేనేజ్ చేసేయచ్చు. బట్ నాకు ఇప్పుడు కాల్ చేసి ఫస్ట్ ఈ పాట అడిగారు, ఒక పాట అడిగారు, దాని తర్వాత అది కాదు ఇంకోటి అన్నారు, అది కాదు ఇంకోటి అన్నారు. సో డిఫికల్ట్, నిజంగా కూడా సెలక్షన్ చాలా కష్టం. బట్ రాజ్కోటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇట్స్ అది కాదు ఇంకోటి అన్నారు, అది కాదు ఇంకోటి అన్నారు. ఇట్స్ సో డిఫికల్ట్, నిజంగా కూడా సెలక్షన్ చాలా కష్టం. బట్ రాజ్కోటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇట్స్ వెరీ ఐ మీన్ దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎనీవే, చాలా ఎనర్జెటిక్ పాటలు అవన్నీ కూడా ఆ టైంలో కదా. అండ్ మెలడీస్ కూడా ఉన్నాయి అఫ్ కోర్స్ మనం ఇందాక విన్నట్టుగా. బట్ ఎనీవే, నేను ఇప్పుడు వినిపించే పాట ఇది రాజ్ కోటిలో రాజ్ మాత్రమే సోలోగా చేసిన జర్నీలోంచి వచ్చిన సినిమా లిస్ట్ లోంచి వచ్చిన పాట. ఇది ఏ సినిమానో మీకు తెలిస్తే మీరు కాల్ చేయొచ్చు 9726361966. ఈ పాట అయిపోయి వచ్చిన తర్వాత మనము ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూద్దాము. ఫ్రైడే ఈవినింగ్ అండ్ వీఆర్ నౌ ఎట్ 5:11 స్టూడియో టైమ్, July 24. అండ్ నేను మీ హోస్ట్ రాజేశ్వరి. యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ సురభి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మా రేడియో కార్యక్రమాలు వినడానికి అఫ్ కోర్స్ 107.9 FM HD3, దాంతోపాటు రేడియో సర్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో, సో దట్ యూ కెన్ టేక్ అస్ అలాంగ్ విత్ యూ, బికాస్ అ లాట్ మోర్ ఇస్ కమింగ్ సూన్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి టీ టూర్. మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే ముందర ఇంకొక ప్రకటన. ఐ వాంట్ రిమైండ్ యూ దట్ ఆదివారం సండే జూలై 26 ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో దెర్ ఇస్ అనదర్ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్ ఉన్న ఒక ఈవెంట్ జరుగుతోంది, విచ్ యూ ఆల్రెడీ నో అబౌట్, సనాస్ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో మీ ఇంట్లో గనక ఎవరన్నా వెడ్డింగ్ కి రెడీగా ఉన్నా, మీరు పెళ్లి పనులు మొదలు పెట్టినా, పెట్టాలనుకుంటున్నా, లేదా తెలిసిన వాళ్ళు ఎవరన్నా మొదలు పెట్టేసినా, పెడుతున్నా, ఏదైనా అలాంటి పరిస్థితిలో దిస్ ఇస్ వన్ ఈవెంట్ యు డోంట్ వాంట్ మిస్, బికాస్ అన్ని రకాల పెళ్లికి సంబంధించిన, అన్ని రకాల వెండర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది అందుబాటులో. అట్లాగే వెండర్స్ కూడా ఉంటారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే హ్యావ్ అ లైవ్ ఫ్యాషన్ షో అండ్ దే హ్యావ్ ఆర్లీ రాఫెల్ గివ్ అవేస్. అవన్నీ కాకుండా ఫస్ట్ 350 విజిటర్స్ కి దే ఆర్ గివింగ్ అవే కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్. దాంట్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యూర్ సిల్క్ కాంచీపురం క్లచ్ ఉండొచ్చు, బ్లాక్ బీడ్స్ నెక్లెస్ ఉండొచ్చు, మేడ్ ఆఫ్ 92.5 హాల్ మార్క్డ్ సిల్వర్ విత్ 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్, ఆర్ చికెన్ కర్రీ కుర్తీస్ ఉండొచ్చు. ఇఫ్ యూఆర్ సమ్ లైక్ మీ దెన్ యెస్ డెఫినెట్లీ ఐ డౌట్ ప్లాన్ చేసుకోండి టు బీ దేర్ ఎట్ ద ఎవెంట్. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ జూలై 26. ఇట్స్ ఫుల్ డే ఈవెంట్ and you can happily go and do the shopping and spend your time with your friends, do lots and lots of shopping. Adi sangati. So mana rajkoti paatallo inkokka paata toti rajkoti segment ni conclude cheseddam. So ee paata vini vachin tarvata appudu manam traffic paristhitento chusi we'll move on to the next segment. Stay tuned with me and you're listening to Rajeshwari only on Surabhi Detour.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. సో క్విక్లీ ట్రాఫిక్ వైపు అలా చూసి వచ్చేస్తే యాక్చువల్లీ కొద్దిగా బిజీగా ఉంది ఫర్ అ ఫ్రైడే ఈవినింగ్, నాట్ టూ బ్యాడ్. అండ్ అన్ని రోడ్లు బిజీగానే కనబడుతున్నాయి, కానీ మూవింగ్ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఎస్పెషలీ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ 75 సౌత్ అండ్ 75 నార్త్, బోత్ వేస్ మూవింగ్ ట్రాఫిక్. ట్రాఫిక్ అయితే ఉంది, కానీ మూవింగ్ ట్రాఫిక్, ఎక్కడ కంజెషన్ లేదు, పెద్ద రిపోర్టింగ్ ఇన్సిడెంట్స్ ఏవి లేవు. ఎనీథింగ్ దట్ వీ నీడ్ టు బి వెరీడ్ అబౌట్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఆన్ 35 సౌత్ ఒక ఫుల్ స్ట్రెచ్ కొంచెం బిజీగా కనబడుతోంది. ఆబ్వియస్లీ ఇది 35 అండ్ ఇట్స్ అ ఫ్రైడే ఈవినింగ్, సో యా, ఐ మీన్ ఇట్స్ ఓకే. 35 నార్త్ ఇస్ ఓకే, నాట్ టూ బ్యాడ్, బానే ఉంది. అట్ సైడ్ ట్రాఫిక్ ఇస్ మూవింగ్, ఎక్కడ ఆగి లేదు ట్రాఫిక్. అండ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ 121 సౌత్ అండ్ 121 నార్త్ నాకైతే పెద్ద ఎక్కువగా ట్రాఫిక్ కనిపించట్లేదు. ఒకే ఒక్క చోట కొంచెం కంజెషన్ కనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ మూవింగ్ ట్రాఫిక్ కూడా లేదు, అంత గ్రీన్ గా ఉంది. సో ఇన్ కేస్ మీరేమైనా ట్రాఫిక్ లో ఇరుకొని ఉంటే గనక ఎనీథింగ్ దట్ యూ వాంట్ షేర్ విత్ ఎవ్రీబడి సో దట్ అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి కాల్ చేసి చెప్పొచ్చు 9726361966. మళ్ళీ మధ్యలో ఒక చిన్న ఆట పాటతోటి అలా వెళ్ళిపోయి వచ్చేద్దాం, బికాస్ దిస్ సాంగ్ విల్ టేక్ అస్ టువర్డ్స్ ద కమర్షియల్ బ్రేక్. బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ లోకి, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు వెళ్దాం. ఎవరు వాళ్ళు? వెయిట్ అండ్ వాచ్, ఆర్ యూ కెన్ టేక్ అ గెస్. మనం చక్రవర్తి గారితో మొదలు పెట్టాము, ఆయన శిష్యులకి సంబంధించి మాట్లాడుకుంటూ రాజకోటి తోటి కంటిన్యూ చేశాము. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ మనం ఎవరి వైపు వెళ్తుండొచ్చు? ఒక్క హింట్ ఇస్ చక్రవర్తి గారి శిష్యులే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. చాలా పాపులర్, సూపర్ డూపర్ హిట్స్ చాలా చాలా వచ్చాయి. ఎవరు వాళ్ళు? 9726361966.

0: நவீன் தலைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறபி.
1: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బీక్స్ యుడ్ స్పెషల్ తారీ, బిసి బెల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి మనీ టిక్కా, విచ్ అమికా పరాటా.
9: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. perfect for dine in, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. నేను రాజేశ్వరి, మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కాబట్టి ఈ నెక్స్ట్ సెగ్మెంట్ లో మనం ఏ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం, గెస్ట్ చేసి కాల్ చేసేయండి. ఐఎమ్ ఆల్రెడీ గివింగ్ యువర్ హింట్ విత్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు సిరిబి డిటూర్. సో నేను మిమ్మల్ని ఏమడిగాను అంటే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. ఎస్, మణిశర్మ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. మనము చక్రవర్తి గారి గురించి మాట్లాడుతూ, చక్రవర్తి గారి శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పేర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందులో డెఫినెట్లీ మణిశర్మ గారి పేరు కూడా వస్తుంది. ఈ పర్టికులర్ సినిమాలో, అంతం సినిమా నుంచి మనం ఆ పాట విన్నాం, ఐమ్ షూర్. అందులో రామ్ గోపాల్ వర్మ గారు, మరి అది ఒక దీనిలాగేమన్నా నేనైతే ఇక్కడ ఐ హావ్ నెవర్ నోటీస్డ్ హిమ్ టాకింగ్ అబౌట్ వై హీ చోజ్ ముగ్గురు ముగ్గురిని అని. బట్ మేబీ ఆయన రామ్ గోపాల్ వర్మ గారి ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియదు. కానీ ఒక పక్క అడి బర్మన్, ఇంకో పక్క మణిశర్మ గారు, ఇంకో పక్క కీరవాణి గారు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లని ఈ సినిమాలో ఆయన తీసుకొచ్చారు. సో ఒక్కొక్క పాట ఒక్కొక్కళ్ళ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి ఐ వాజ్ డెఫినెట్లీ నో దట్ వీ హావ్ బీన్ లిసనింగ్ టు దీస్ సాంగ్స్ మోస్ట్ ఆఫ్ యూ నో ఆల్రెడీ. బట్ ఎస్, మణిశర్మ గారు గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఆల్సో లెట్ మీ రిమైండ్ యూ దట్ దిస్ సండే వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో జరగబోతోంది. సనాస్ వెడ్ మీ గ్లామ్ ఇది జూలై 26 తారీఖు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. అంటే సండే ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ ఈ ఈవెంట్ లో. అండ్ గివింగ్ అవే లాట్ ఆఫ్ గుడీ బ్యాగ్స్ అండ్ ఆల్సో ఫస్ట్ 350 పీపుల్ కి ఈ గుడీ బ్యాగ్స్ అందుతాయి, కాంప్లిమెంటరీ గుడీ బ్యాగ్స్. ఆల్సో దే ఆర్ డూయింగ్ ఆలీ రాఫెల్ గివ్ అవే. సో అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. మరి ఈ వెడ్ మీ గ్లామ్ ఎక్స్పో గురించి మాట్లాడడానికి నిన్న వీ హ్యాడ్ అర్ష, హూ జాయిన్డ్ విత్ అస్ యెస్టర్డే. టుడే అగైన్ షీఈస్ గోయింగ్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ అబౌట్ వాట్ ఇస్ దిస్ వెడ్ మీ గ్లామ్ ఎక్స్పో ఇస్ ఆల్ అబౌట్ అని. సో హాయ్ అర్ష, కెన్ యూ హియర్ మీ?
1: హాయ్, yes, can you hear me?
0: Yes, I can. And how are you doing?
1: I'm doing wonderful. How are you?
0: Doing very well. So yesterday you were here and you told all of us all about this event. So for those who might have missed, let's just go over quickly about what this event is all about. You want to tell us?
1: Yeah, so let's actually start with what Sana's Invite is. When Me Glam is actually presented by Sana's Invite. And Sana's Invite is a platform where you can create beautiful Indian-themed digital invitations. So our invitations are made for all kinds of Desi events. Haldis, Mandis, Pujas, housewarmings, and much more. They have a built-in RSVP and planning feature to help every event go smoothly. One feature we're especially excited about is that we'll soon be launching video invitations, so we'll be able to give families an even more beautiful and personalized way to invite their guests.
0: That is super awesome. Good to know. And so how many vendors are we to experience at the event?
1: We have around 40, actually above 40 vendors who will be participating in this event.
0: That's awesome.
1: We have vendors everywhere from saris and bridal wear to food, photographers, makeup artists, anyone who can help assist in planning an event.
0: That's very nice. So tell us again about who is the founder of Sana's Invite, who is the one behind this?
1: So my mom and I are actually both behind Sana's Invite. We co-founded it. It all started when we tried planning my own half sari way back in 2024, and it took a lot of stress, a lot of effort.
0: 2024 is not that far. Just yeah. 2 years. Yes, you're so young and very nice to know. Yeah, go on, sorry.
1: No worries. Since then, I realized that there wasn't really a place where you could showcase your own invitations that were more Indian style for events such as half saris or weddings. And I asked, why isn't there a platform like this already in place? And so we brought in some card designers, started a website, and just went from there.
0: That's very nice to know. That's awesome. We wish you all the best. And tell us about a little bit about the giveaways and who's doing the, like, you know, what kind of giveaways? That's what will be exciting more to know. So what kind of giveaways are you doing tomorrow or Sunday?
1: Sunday, that's correct. We're doing a lot of raffle prizes. We'll actually be giving away prizes every single hour throughout the entire event. Some of the featured prizes actually include, so, a 1 ounce silver coin from Chandrika Silver Jewelry, a beautiful handcrafted silk clutch from Margatham, a stunning 92.5 Hallmark silver black beads necklace with 22 carrot gold coating from Supite Heritage, a chicken curry kurti from House of Naisha, and an elegant necklace set from Iconic Designs. So every hour, someone will be able to walk away with something special.
0: That's very, very nice to know. And so remind us about your events venue and date and time. Once again, it's a free event and free parking. So Arshia will tell us once again, she'll remind us the venue. So go ahead, Arshia.
1: Yeah, absolutely. Everyone, please make sure to join us at the When Me Glam Wedding Expo. We'll be hosting it on July 26th at the Frisco Hall Event Center in Frisco, Texas. And admission is free for this event. So come explore over 40 amazing brands, all the delicious food vendors and the works.
0: Awesome. Thank you so much for joining us, Arshia. And we will see you on Sunday.
1: Yes, thank you. I hope to see everyone on Sunday.
0: Yes. Thank you. Have a good one.
1: You as well.
0: Adhani Sangati. So, Wed Me Glam Wedding Expo. Adhivaram. Free event, free parking.

వెల్కమ్ బ్యాక్. అండ్ అదే సంగతి బేసిక్ గా మణిశర్మ గారి పాటలు మనం వింటున్నాం. మణిశర్మ గారి టైం వచ్చేసరికి ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ దట్ ట్రెండ్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ వాయిసెస్ అనమాట, వెరైటీ వెరైటీ వాయిసెస్, ఎస్పెషలీ ఉదిత్ నారాయణ్ గారి వాయిస్ లాంటి వాయిస్ ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేసిన ఏమంటారు ఆ ఘనత ఖచ్చితంగా మణిశర్మ గారితే. ఫస్ట్ లో కొంచెం ఏంటి అనిపించినా గానీ, ఎందుకంటే అప్పటిదాకా బాలు గారి వాయిస్ ఇట్లా నర నరాల్లో జీర్ణించిపోయి ఉన్న తర్వాత ఉన్న టైం అది, ఆ టైంలో అట్లాగా సమ్ it was sounding like a foreign voice and it was not very mana ane feeling initial ga raledu gaane oka kotta kotta feeling matram chaala mandiki vachindi and eventually that became a different style by itself and people started looking forward to such kind of music back in the day. నాకు పర్సనలీ మణిశర్మ గారి మ్యూజిక్ అంటే చాలా చాలా పాటలు ఉన్నాయి అఫ్ కోర్స్, బట్ ఈ సినిమాలో ఈ పాట ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఐల్ టెల్ యూ లేటర్ వై ఆఫ్టర్ దిస్ సాంగ్. వినేష్ రండి, సినిమా పేరు మీకు గుర్తుంటే కాల్ చేసి చెప్పండి 9726361966. వాట్స్ యువర్ ఫేవరెట్ మణిశర్మ సాంగ్, లెట్ మీ నో.

0: Call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

ప్రేక్షకులకి. అదేంటో మీరు చెప్పగలిగితే కాల్ చేయండి నాకు 972-636-1966. అండ్ చిరంజీవి గారి దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్, అండ్ హూ ఎల్స్ రామ్, యు నేమ్ ఇట్, యు వర్క్డ్ విత్ దెమ్, రామ్ చరణ్, అలా అందరితో పనిచేశారని చాలా. హీ లాంగెస్ట్ మార్క్ వేసిన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పచ్చు, మోర్ దెన్ రాజ్ కోటి కాంబినేషన్ కన్నా కూడా. మణిశర్మ గారికి ఎక్కువ లెందియర్ ప్రాజెక్ట్స్ ఉండినాయి, లాంగర్ టైం ప్రాజెక్ట్స్ ఉండినాయి. సో మంచి మంచి సినిమాలు, మంచి మంచి పాటలు అందించే అవకాశం ఉండింది. అండ్ మెయిన్ నాకు ఏమనిపిస్తుందంటే, ఆయనకి మెలడీ బ్రహ్మ అనే పేరు కూడా ఉంది కాబట్టి హిస్ మెలడీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. చాలా చాలా ఇష్టం నాకు పర్సనలీ, ఐ లవ్ హిస్ మెలడీస్ వెరీ వెరీ మచ్. సో అలాంటి కొన్ని ఒక రెండు మూడు పాటలు మెలడీస్ కూడా విందాం మనం, కొంచెం ఫాస్ట్ బీట్స్ కొద్దిగా హడావిడి పాటలు ఎక్కువ విన్నాం కాబట్టి లెట్స్ ట్రై అండ్ లిసన్ టు సమ్ మెలడీస్ ఆల్సో. కాల్ చేసి చెప్పండి 972-636-1966. What is that music, a style of music which Manisharma garu introduced to Telugu cinema viewers, lovers.

అదండి సంగతి. టిపికల్ మణిశర్మ గారి పాట. వై ఐ సే దట్ అంటే ఆయన జానరా ఏంటి అంటే యూ కెన్ సే రాక్, ఫ్యూజన్, బ్లూస్, లైక్ ఎలక్ట్రానిక్, ఇండియన్ క్లాసికల్ అన్ని. బికాస్ మణిశర్మ గారు మ్యూజిక్ ని ఎలా అంటే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి దాన్ని మసాలా చేసి రకరకాలుగా మనకి వినిపించారు. అండ్ ఎక్స్ట్రాడినరీ కాంపోజిషన్స్ ఇచ్చారు. డెఫినెట్ గా ఒక హార్డ్ కోర్ క్లాసికల్ బేస్ లో కూడా చేయగలుగుతారు మ్యూజిక్ కాంపోజిషన్. అండ్ ఇంతకు ముందు మనం విన్న ఫ్యూజన్, ఏక్ నిరంజన్ నుంచి మనం విన్నాం కదా, అది సచ్ లవ్లీ ఫ్యూజన్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ బికాస్ ద గిటార్, ద వే ద గిటార్ పిక్స్ అప్ ఇస్ కంప్లీట్లీ వెస్టర్న్ స్టైల్లో స్టార్ట్ అయినా సరే అండ్ దట్ ఎలక్ట్రానిక్ సౌండ్ ఎక్కువ వినిపించినా సరే పాట పల్లవి స్టార్ట్ అవ్వగానే మంచి క్లాసికల్ ట్యూన్ ఇచ్చి దానికి అండ్ మంచి పాడగలిగే కెపాసిటీ ఉన్న సింగర్స్ కూడా కావాలి కదా అట్లాంటి కాంపోజిషన్స్ చేస్తే. అండ్ సచ్ ఎ లవ్లీ కాంపోజిషన్ దట్ ఇస్ ఏక్ నిరంజన్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఫుల్ ఆన్ మెలడీ, ఫుల్ ఆన్ లైక్ యునో క్లాసికల్ బేస్ ఉన్నా కానీ ఫుల్ ఆన్ మెలడీ ఫర్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. ఈ పాట ఎప్పుడు నేను వినిపించిన ప్రతిసారి నేను చెప్పేది సేమ్ థింగ్, ఇది సినిమాలో ఇంకా లాస్ట్ లో వస్తుంది. ఈ పాట కోసం నేను ఎంత ఎదురు చూసాను సినిమా అంతా లాస్ట్ లో వస్తుంది. సార్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్, బట్ ఎనీవే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అటు సీతారామ శాస్త్రి గారు, ఇటు చిత్రమ్మ, ఇటు మణిశర్మ. ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్ దట్ వి కెన్ జస్ట్ టేక్ ఇట్ విత్ అస్.

Adrani, take a deep breath. What can I say? Such a wonderful composition, isn't it? అసలు ఐ డోంట్ నో అంటే కృష్ణవంశ గారి సినిమా మనం యాక్చువల్ గా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ పాటకి చాలా ఒక అద్భుతమైన కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్ చాలా చాలా ఏదేదో వస్తూ ఉంటుంది మైండ్ లోకి మనం ఆడియో విన్నప్పుడు కానీ పాట చివరికి ఉండేసరికి ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఆ అసంతృప్తి ఇప్పటికీ తీరలేదు అలా మిగిలిపోయింది అనిపిస్తుంది నాకు కానీ ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ పాట ఎనీవే ఐ విల్ లిసన్ టు దిస్ సాంగ్ ఇన్ అ లూప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ షో మనం ఇవాళ చక్రవర్తి గారి దగ్గర ఇప్పుడే హర్ష గారు ఫోన్ చేసి అంటున్నట్టుగా చక్రవర్తి గారి దగ్గర మొదలెట్టండి ఇవాళ జర్నీ మనం డ్రైవ్ టైమ్ జర్నీ దెర్ ఇస్ ఎ రీజన్ వై ఐ డిడ్ దట్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ అండ్ అక్కడి నుంచి మొదలెడితే మనం వివెంటు రాజ్కోటి వివెంటు మణి శర్మ అలా కొన్ని కొన్ని పాటలు అలా గుర్తు చేసుకుంటూ వాళ్ల మ్యూజిక్ డైరెక్షన్ వాళ్ళ దేర్ స్పెక్ట్రమ్ దేర్ జర్నీ అండ్ అదంతా ఒకసారి అలా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాము రైట్ నా మణి శర్మ గారు నాకు తరిగి తీరట్లా ఎన్ని పాటలు వేస్తే ఇంకా తరిగి తీరట్లా ఇంకొక పాట వేస్తా ఇంకొక పాట వేసి మణి శర్మ గారి కన్క్లూషన్ చేసేస్తాను ఎలాగూ మనం 6:30 దగ్గరలో ఉన్నప్పుడు ఇఫ్ ఐ కెన్ కన్క్లూడ్ దెన్ లాస్ట్ 30 minutes ఐ వాంట్ టు డెడికేట్ అగైన్ ఫర్ సంబడీ స్పెషల్ విచ్ యూ కెన్ ఈజీలీ టేక్ ఎ గెస్ మనం చక్రవర్తి గారి దగ్గర మొదలుపెట్టాము ఆయన శిష్యులు రాజకోటి గారు అలాగే మణి శర్మ గారి గురించి మాట్లాడుకున్నాము ఇంకొక మూడో శిష్యులు చాలా ప్రముఖ వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అఫ్కోర్స్ నిన్న చాలా మాట్లాడుకున్నాం పాటలన్నా వినాలి దాంతోపాటు మణి శర్మ గారి గురించి ఇంకొక మాట చెప్పాలేంటంటే ఇప్పుడే నేను ఆఫ్ ఎయిర్ లో హర్ష గారితో మాట్లాడుతున్నప్పుడు దట్ వాస్ ద రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ ఏంటి అంటే ఒక పక్క చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఒక టైంలో చిరంజీవి గారి సినిమాలకి ఒక డిఫరెంట్ డైరెక్షన్ ఆయన పాటలు ఆ డాన్స్లు బీట్లు కొత్త వాయిస్లు ఒక పక్క హరిహరన్ ఇంకో పక్క శంకర్ మాధవన్ ఇంకో పక్క ఉదిత్ నారాయణ్ ఇలాంటి వాయిస్లు అండ్ సిమిలర్లీ విత్ బాలకృష్ణ గారు ఆల్సో బాలకృష్ణ గారి జర్నీకి కూడా తోడ్పడ్డారు చాలా డెఫినెట్లీ చాలా హౌ డు ఐ సే దిస్ చాలా ఇట్ వాస్ వెరీ క్రిటికల్ ఇన్ దేర్ జర్నీ ఫర్ బోత్ చిరంజీవి గారు అనుకోవచ్చు బాలకృష్ణ గారు అనుకోవచ్చు అండ్ లేటర్ మహేష్ బాబు గారి జర్నీ ఎస్పెషలీ అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చాలా మంది ప్రభాస్ రామ్ మన ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా చాలా మందికి ఆయన అలా కంపోజ్ చేస్తూ వచ్చారు చేస్తూ ఉన్నారు Since we spoke about Pawan Kalyan, another different style music composition of Mani Sharma gari paata vinesi ila ee paata toti meeru commercial break loki velipoyi vachesayandi manam malli maatladukundam If you know the movie name feel free to call me 972-636-196

యు నోటీస్ హౌ ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనకి మణిచంద్ గారు ఇచ్చారంటే, చాలా పాటలున్నాయి ఇంకా మనం అలా వింటూ వెళ్ళాలి కానీ టైం మనకి సరిపోదు. బట్ ఎనీవే, మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ పాట వినిపించేంత టైం లేదు. కాబట్టి హర్ష గారు, మీరు అడిగిన పాట నేను బ్రేక్ తర్వాత వినిపిస్తాను. దాంతో మన మణిశర్మ గారి సెగ్మెంట్ కి టాటా బాబాయ్ చెప్పేద్దాం. బట్ వన్ నోట్ దట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు బ్రింగ్ అప్ ఏంటి అంటే, మనం ఎలా అయితే చక్రవర్తి గారి సంగీతంలో నుంచి ఆయన సంగీతం గురించి కొద్దిగా అలా మాట్లాడుకుంటూ, కొన్ని సినిమాల నుంచి అలా అలా పాటలు వింటూ, ఆయన శిష్యులు ఎవరు అని మాట్లాడుకుంటూ ఆ ప్రాసెస్ లో మణిశర్మ గారి దగ్గర తేలాం కదా. సో మణిశర్మ గారికి కూడా శిష్యులు ఉన్నారు కదా, మరి ఆ శిష్యుల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి కదా. సో ఆ శిష్యులు ఎవరు మీరు చెప్పండి, పోనీ నేనే వింటాను, మీరు చెప్తే ఐ విల్ ఎవ్రీబడి నోస్, ఐ నో ఎవ్రీబడి నోస్. సో జస్ట్ కాల్ మీ అండ్ షేర్ మణిశర్మ గారి శిష్యులు ఇప్పుడు చాలా స్టార్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు. 9726361966 అండ్ కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటి పనీర్ టిక్కా, చమికావా పరోటా.
1: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440213.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
12: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
13: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
12: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
13: ఇంకా వెయిట్ చేస్తావంటే లెట్ తీసుకో.
14: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. అండ్ నేను చివరి సెగ్మెంట్ లోకి వచ్చేసాను ఇవాళ డ్రైవ్ టైం కార్యక్రమంలో. అండ్ ఈ చివరి సెగ్మెంట్ లో ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోబోయేది అండ్ మనం పాటలు వినేది ద నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఆబ్వియస్ గా కదా. మీకు ఈ పాటికి ఒక హింట్ అయితే వచ్చేసి ఉంటుంది. మనం చక్రవర్తి గారి దగ్గర మొదలెట్టాం కాబట్టి రాజకోటి గారు, ఆ తర్వాత ఫాలోడ్ బై మణిశం గారు. అండ్ మణిశం గారి శిష్యులు ఎవరు అని అడిగాను, దానికి కూడా సమాధానం వచ్చేసి అఫ్ కోర్స్ టాప్ టియర్ శిష్యులు ఎవరు అంటే డెఫినెట్లీ ఎవ్రీబడి నో మణిశం గారి దగ్గర డిఎస్పి అండ్ తమన్. సో వాళ్ళిద్దరి హవా మొదలైన టైం నుంచి తెలుగు సినిమా మ్యూజిక్ ఎట్లాంటి రూపురేఖలు మార్చుకుంది అనేది, దట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ సమ్ టైమ్ లేటర్. బట్ ద లాస్ట్ వన్ లాస్ట్ శిష్యులలో ఇంకొక పేరు, యాక్చువల్లీ ఈయన లాస్ట్ కాదు, ఈయన ఫస్ట్ అని చెప్పాలి మనం, కానీ నేను కావాల్సి ఆపి చివరి 30 మినిట్స్ సెగ్మెంట్ లో ఈ పాటలు విందాము. ఎందుకంటే నిన్న ఫుల్ ఫ్లెష్డ్ షో చేసేసాను కాబట్టి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కీరవాణి గారు. రేపు సాయంకాలం కీరవాణి గారి షో ఉంది కాబట్టి ఈ 30 మినిట్స్ లెట్స్ మళ్ళీ కొన్ని పాటలు, నిన్న వినలేని పాటలు కొన్ని మనం ఇవాళ వినే ప్రయత్నం చేద్దాం. ఇంకో 20 నిమిషాల కార్యక్రమం ఉంది కాబట్టి విల్ కంటిన్యూ ఇన్ దట్ డైరెక్షన్. బట్ బిఫోర్ ఐ డూ దట్ లెట్ మీ రిమైండ్ యూ, టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం యుఎస్ లో జరుగుతోంది. హై స్కూల్ క్రికెట్ it has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship July 25th నుంచి 27th దాకా ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ జరుగుతుంది. సో సపోర్ట్ దీస్ కిడ్స్, గో టు tscb.cricket, టెక్సస్ స్కూల్ క్రికెట్ బోర్డ్ .cricket. సో tscb.cricket అదనమాట సంగతి. సో ఎస్, కీరవాణి గారి కాంపొజిషన్స్ నుంచి కొంచెం మనం యాక్చువల్గా ఇందాక బ్రేక్ ముందర చాలా హై ఎనర్జీలో ఉండింది, బట్ ఈ రిక్వెస్ట్ సాంగ్ కొద్దిగా ఇట్ జస్ట్ పుల్డ్ ద ఏమంటారు ట్రాక్షన్ డౌన్ కాబట్టి మళ్ళీ దాన్ని ఎనర్జీని హై చేసేద్దాము విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ చివరి సెగ్మెంట్ లోకి వచ్చేసాం కాబట్టి మనం కీరవాణి గారి కాంపోజిషన్స్ జస్ట్ ఫ్యూ వినే అవకాశం ఉంది కాబట్టి ఇంకొక 10 నిమిషాల పాటు. బట్ శ్రీకాంత్ ఈజ్ ఆల్రెడీ హియర్ విత్ హర్ హ్యాపీ అవర్. సో ఇవాళ హ్యాపీ అవర్ లో మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకెళ్లబోతుందో
1: ప్రపంచపు అంచుల దాకా తీసుకెళ్ళి
0: ఎక్కడికో తీసుకెళ్దాం,
1: తీసుకెళ్దాం
0: ఇక్కడికి రారు.
1: చాలా మందికి పాతవే కావాలి
0: అదనమాట సంగతి. బట్ నేను చాలా ఐఎమ్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. ఇందాక నేను థీమ్ మార్ పాట విని ఇది ఏ సినిమా అని అడిగినందుకు ఎలా హౌ డు ఐ ఈవెన్ రియాక్ట్ అని.
1: ఒక్క సినిమా నేను చూడలేదు ఈ రోజు, మీ వల్ల ఆ పాట నాకు పరిచయం అయింది. మీరు చిరస్థాయిలో గుర్తుండిపోతారు, నాకు
0: గుర్తుండాలి మరి అలా రియాక్ట్ అయ్యాను నేను. నాకన్నా ఎక్కువ పాట గుర్తుండాలి, మీకు సినిమా గుర్తుండాలి. మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వీకెండ్ మీకు రక్షణ కర్తవ్యం
1: తప్పకుండా. హోంవర్క్ రేడియో సినిమా వాళ్ళు హోంవర్క్ ఇస్తారండో
0: ఇలా అప్పుడప్పుడు
1: అంటే
0: దీన్ని హోంవర్క్ అనకూడదు, దీన్ని ఏమన్నాలంటే పనిష్మెంట్.
1: కరెక్ట్, ఇది కరెక్ట్ వర్డ్ పనిష్మెంట్.
0: అదనమాట విషయం. సరే ఇంకొక మంచి పాట వినేసి వచ్చేసేయండి. అండ్ మేబీ ఈ పాట తర్వాత ఇంకొక ఒక పాట రెండు పాటలు వినే అవకాశం ఉంటుంది ఇవాళ కార్యక్రమంలో. బట్ మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చే వారం కలుసుకుంటాను. ఈ పాట విని వచ్చిన తర్వాత మై ఫైనల్ వర్డ్స్ ఫర్ ది డే.

0: చూడని సంగతి. సో శ్రీకాంత్ ఇవాళ చక్రవర్తి గారితో మొదలు పెట్టి వివెంట్ రాజ్కోటి అండ్ దెన్ మణిశర్మ అండ్ దెన్ ఇప్పుడు కిరమణి దగ్గరికి వచ్చి ఆగాము.
1: సూపర్.
0: సో అదనమాట సంగతి. ఇంకా నేను మన శ్రోతలకి టాటా బాబాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో హ్యాపీ ఫ్రైడే వన్స్ అగైన్. ఐ హోప్ యూ ఆల్ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ వీకెండ్. మీరు కిరమణి గారి షో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఐ వుడ్ లవ్ టు నో వాట్ ఆర్ యువర్ మెమరీస్, వాట్ ఆర్ ద మెమరబుల్ మూమెంట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు వాంట్ క్యారీ విత్ యూ. And definitely we will talk about all that. But for now, నేను మీ అందరికి టాటా బాబాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్, స్టే హైడ్రేటెడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, సైనింగ్ ఆఫ్ రాజేశ్వరి విత్ శ్రీకాంత్ టు బీ కంటిన్యూయింగ్ ఇన్ టు ది హ్యాపీ అవర్.
1: అబ్సల్యూట్లీ, నేను కేర్ తీసుకుంటాను.